93.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 3వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 జూలై నెల 25వ తేదీ శనివారం. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతనిని విడవని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది అని అన్నారు గౌతమ బుద్ధుడు. నిలయంలో సమయం 5:59 దాటి 20 సెకండ్లు. తొలి ఏకాదశి శుభాకాంక్షలతో ఆకాశవాణి ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6 గంటలు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకలశాత భద్రవజ్రాంబుశాంబురుహకల్పక శంఖచక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వచిహ్నైః శ్రీవేంకటేశ చరణౌ.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మరియు భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:40 దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 అవుతుంది. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు బళ్ళారి రైల్వే మార్గంలో 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు బళ్ళారి రైల్వే మార్గంలో 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,264 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: आंध्रा और कर्नाटक को जोड़ने वाले बहुत एक इम्पोर्टेंट इकोनॉमिक कॉरिडोर में रेलवे की थर्ड और फोर्थ लाइन और दूसरा है केमिकल सेक्टर को एक टोटली नए तरीके से भारत में डेवलप करने के लिए एक नई स्कीम अप्रूव हुई है और केमिकल भी सेमीकंडक्टर की तरह एक फाउंडेशनल इंडस्ट्री है इसलिए बहुत इम्पोर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना.
0: ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నపత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకల నిరోధానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆస్పరి మండల కేంద్రంలో సంజీవని కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఆస్పరిలోని ప్రజావేదికకు చేరుకుని ప్రసంగిస్తారు. అనంతరం ఆసుపత్రికి చేరుకుని రోగులు, ఆరోగ్య సిబ్బందితో ముచ్చటిస్తారు. రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకుంటారు. సాయంత్రం స్థానిక టీడీపీ కార్యకర్తలు నాయకులతో సమావేశమవుతారు. పోస్టల్ శాఖ ప్రాధాన్యతను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ శాఖకు పూర్తి స్థాయిలో జవసత్వాలు తీసుకొస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ది శాఖల సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో ఆధునీకరించిన 2 సబ్ పోస్టాఫీసులను నిన్న ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మరో 6 నెలల్లో జియో ట్యాగింగ్ సదుపాయంతో కూడిన బట్వాడా సేవలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. పూర్తి స్థాయి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను తీసుకురాగలిగితేనే అవినీతిని తగ్గించడం సాధ్యమవుతుందని మంత్రి పేర్కొంటూ
2: డిజిటల్ ఎకానమీ పూర్తిగా వచ్చే విధంగా చేస్తేనే కరప్షన్ కొంతవరకు తగ్గుతుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎస్ఎంఎస్ ట్రాకింగ్ పెట్టాం, ఓటీపీ డెలివరీ పెట్టాం, త్వరలో జియో ట్యాగింగ్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఒక పార్సిల్ ఒక ప్రాంతంలో బుక్ చేస్తే ఏ వెహికల్ లో ఎలా వెళ్తుంది, ఏ ప్రాంతంలో ఆగింది, ఎక్కడ డెలివరీ అయింది, ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ 6 నుంచి 8 నెలల్లో పూర్తిగా రాబోతా ఉంది. టెలికాం, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆస్తులన్నీ సపరేట్ చేశాం. ఆ ఆస్తులన్నిటినీ కూడా నిరుపయోగంగా ఉండకుండా పోస్ట్ ఆఫీసుల పైన షేర్డ్ కోవర్కింగ్ స్పేసెస్ బిల్డ్ చేయటం గానీ అవి కూడా చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.
0: డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల నివారణ, భద్రతా కమిటీలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యా సంస్థల్లో డ్రగ్స్ వినియోగిస్తే వాటి యాజమాన్యాలను బాధ్యులను చేయాలన్నారు. విద్యా సంస్థల క్యాంపసులతో పాటు వాటి వెలుపల విద్యార్థులకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు విద్యా సంస్థల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పేటేరు గ్రామంలోని డ్వాకరా సంఘ సభ్యులకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా మంజూరైన 10 లక్షల రూపాయల రుణంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ యూనిట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కల్పన పథకాల ద్వారా రుణాలు పొందుతూ చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి కుటుంబాల ఆర్థికాభివృద్దికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని స్త్రీ సిటీ, తెలంగాణలోని చిట్టియాల డ్రైపోర్టు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. లోక్సభలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కొత్త డ్రైపోర్టుల ఏర్పాటుకు లాజిస్టిక్స్ సాంద్రత ఆధారంగా రాష్ట్రాలను వివిధ జోన్లుగా వర్గీకరించినట్లు వివరించారు. తెలంగాణను గ్రీన్ జోన్లో చేర్చి అక్కడ డ్రైపోర్టుల కనీస విస్తీర్ణ పరిమితిని 7 హెక్టార్ల నుంచి 3 హెక్టార్లకు తగ్గించినట్లు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్, మౌలిక సదుపాయాల అవసరాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త డ్రైపోర్టులకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్న విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉత్తరాంధ్రలోని 5 జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు వి అనిత, కె అచ్చెన్నాయుడుతో కలిసి నిన్న పరిశీలించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు 13,000 మందితో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
3: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా 3,71,56,171 పత్రాల డిజిటలీకరణ ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన 44,71,523 మందిని చిరునామా మారినా, మరణించినా, శాశ్వతంగా వలస వెళ్లినా, పలు పర్యాయాలు నమోదైన ఓటర్లుగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు బళ్ళారి రైల్వే మార్గంలో 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:55. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి మీకు అందిస్తున్న ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో తొలి ఏకాదశి విశిష్టత, శ్రీ వంగల సోమయాజులు గారి ప్రసంగం వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈరోజు ఉదయం 8:30, సాయంత్రం 5:00, తిరిగి రాత్రి 7:45 చిత్రసీమ తెలుగు సినీగీతల కార్యక్రమం వింటారు. 12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. మధ్యాహ్నం 3:00 సాయంత్రం 5:00 ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారం. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం. రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. రాత్రి 8:15 పార్లమెంట్ రివ్యూ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:00 న్యూస్ ఎట్ 9, 9:10 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 నుండి 11:00 అంటే ఈనాటి ప్రసార సమాప్తి వరకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇవి ఈరోజు ఆకాశవాణి ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్ పై మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం

0: ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. మరికొద్ది క్షణాలలో జిల్లా సమాచారాలు లేక వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: మెదక్ జిల్లా సమాచారాలకు వింటారు.
1: వీపీజీ రామ్జీ పథకం మెదక్ జిల్లాలోని గ్రామాల్లో కూలీలకు ఎంతో మేలు చేస్తుందని, ఆ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పిస్తుండగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట ప్రభుత్వం 40% నిధులు వెచ్చిస్తున్నానని అన్నారు. గతంలో ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పాటు ఒకే కుటుంబానికి పనులు కల్పించగా వీపీజీ రామ్జీ వచ్చిన తర్వాత అదనంగా 25 రోజుల పనిదినాలు పెరగడంతో కూలీలకు అదనపు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రస్తుతం మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీల్లో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రైతులతో పాటు అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎల్ నిన్యోని అధిగమించాలని మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరి జోలికి వెళ్లవద్దని, తక్కువ నీటితో సాగు చేసే పంటలు సాగు చేయాలని అన్నారు. ప్రభుత్వం తరఫున సోలార్ ఫెన్సింగ్ 90% రైతీపై ఇప్పించే విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగే విధంగా చేస్తానన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేలాగా ప్రభుత్వం అన్ని శాఖల్ని అప్రమత్తం చేస్తుందన్నారు. మెదక్ జిల్లాలోని గ్రామాల్లో భూముల రీసర్వే ప్రారంభించామని, దశల వారీగా 390 రెవెన్యూ గ్రామాల్లో పూర్తి చేసి భూ ఆధార్ కార్డులు పంపిణీ చేస్తామని ల్యాండ్ సర్వేయర్ రెడీ కిషన్ చెప్పారు. జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్లు 126 మంది ఉన్నారని, వారిని సర్వే కేటాయించామన్నారు. ఇప్పటికీ 17 గ్రామాల్లో రీసర్వే తుది దశకు చేరుకుందన్నారు. 90 క్రితం నిజాం కాలంలో జరిగిన భూముల సర్వే ఆధారం చేసుకుని రికార్డుల నిర్వహణ సాగుతోందన్నారు. అన్నదాత చూపు ఆయిల్ పంప్ వైపుకు వెళ్లిందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 170 మంది రైతులు ఆయిల్ పంప్ 650 ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటపై రైతుల దృష్టి సారించి అందులో భాగంగా ఆయిల్ పామ్ సాగు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడంతో అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారని, ఆయిల్ పామ్ గెలల ధరలు పెరగడంతో రైతులు అధిక సంఖ్యలో జిల్లాలో సాగుకు ముందుకొస్తున్నారని అన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ మొక్కల పెంపకం నర్సరీ ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో మొక్క పెంపకానికి 250 రూపాయల వరకు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రైతులకు 20 రూపాయలకి అందిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ సమాన న్యాయం, సత్వర పరిష్కారం లక్ష్యంగా పనిచేయాలని, చట్టాలపై అవగాహన ప్రజలకు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి సౌజన్య తెలియజేశారు. న్యాయ దేవతకు తన, పర, ధనిక, పేద అన్న తేడా ఉండదని, కేసు నమోదు, దాని విచారణ నాణ్యానికి ఒకవైపు కాగా మరోవైపు పరిష్కారానికి న్యాయస్థానం విచారించి బాధితులకు అండగా నిలుస్తుందని అన్నారు. ఎల్ నిన్యో ప్రభావంతో రైతులు నీటిని నిలిపేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ పంటలు వేసేందుకు ఉత్సాహంగా ఉన్నా వర్షాలు జాడలేకపోవడంతో బోరు బావులు తగ్గుముఖం పట్టడంతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారుగా 500 నీటి నిల్వ కుంట్లు ఉపాధి హామీ కూలీలతో తవ్వించుకుని ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేసుకుంటున్నారు. రైతులు బోరుబావుల ద్వారా నీటి కుంటలోకి తక్కువ మోతాదులో వస్తున్న నీటిని నిల్వ చేసుకుని మోటార్ ద్వారా నీటిని పంటలకు అందించి సాగు చేసుకుంటున్నారు. పర్యాటక వలయంగా మెదక్ను తీర్చిదిద్దాలని మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. జిల్లాలోని చారిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధికి నివేదిక రూపొందించి పర్యాటక శాఖ అధికారులతో సమీక్షించి నిధులు సమకూర్చి మెదక్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెడతామన్నారు. ఇటీవల మంజూరైన నిధులతో 7 పాయల్లో సత్రాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని, అదేవిధంగా మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల అభివృద్ధికి డిపిఆర్ రూపొందించామన్నారు. మెదక్ ఖిల్లాను సినీ సెలబ్రిటీలు సందర్శిస్తున్నారని, జిల్లాను పర్యాటక ప్రాంతంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు సాగుతున్నామని కలెక్టర్ ప్రతిమ సింగ్ చెప్పారు.
0: శ్రీ ఆర్ గంగారాం గౌడ్ అందించిన మెదక్ జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఈ ఉదయం 7:15 ఉదయ తరంగంలో ముందుగా వరల్డ్ రన్నింగ్ ప్రివెన్షన్ డే గురించి కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన రెటినో బ్లాస్టోమా గురించి డాక్టర్ బి విజిత వెంపులూరు గారితో పరిచయం ఉంటుంది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు అవల నుంచి ఉగ్రవాదం నిలుపు చేసే వరకు సింధు జల ఒప్పందాన్ని కూడా నిలుపు చేసే ఉంచుతామని మన దేశం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్లకు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో మన దేశం మొదటి పథకం గెలుచుకుంది. జండు కుమార్ పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కాంస్య పథకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేపర్ లీక్లు పరీక్షా రంగంలోని అక్రమాలకు సంబంధించి కఠినమైన శిక్షలను ఖరారు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదిత చట్టాన్ని వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆకాశవాణికి తెలియజేశాయి. పేపర్ లీక్ కేసులో కఠినమైన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును తీసుకురానున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. కాగా పరీక్షా విధానంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA 47 అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ అధికారుల్లో కొందరిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. పేపర్ లీక్ల వివాదంలో చిక్కుకున్న NTAను పూర్తిగా ప్రక్షాళనలు చేయడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టారు. మరోపక్క NTA జనరల్ మేనేజర్ స్థాయిలోని సీనియర్ ప్రొఫెషనల్స్ నియామకాల కోసం ప్రకటన జారీ చేసింది. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా 15 యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి కూడా శ్రీకారం చుట్టింది. ప్రొఫెసర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా అమలు చేస్తున్న ఏజెన్సీ సంస్థాగత పునర్నిర్మాణంలో ఈ చర్యలు మొదటి అడుగని NTA ఒక ప్రకటనలో తెలియజేసింది. 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ కింద పేపర్ లీక్లు ఇతర పరీక్షా సంబంధిత నేరాలను దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వివిధ సంస్థలు నిర్వహించే పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన నేరాలపైన తక్షణమైన సమగ్రమైన దర్యాప్తు నిర్వహించే బాధ్యత ఈ టాస్క్ ఫోర్స్కు అప్పగించినట్లు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు మానుకునే వరకు సింధు జల ఒప్పందం నిలుపుదల కొనసాగుతుందని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం చెప్పారు.
2: जहाँ तक इंडस वाटर ट्रीटी की बात है, सिंधु जल संधि की समझौते की बात है, इस पर हमारा पक्ष साफ है और हम लोगों ने समय समय पर आपको याद भी दिलाया है कि भारत का ये मानना है कि ये सिंधु जल संधि तब तक स्थगित रहेगा जब तक पाकिस्तान सीमा पार आतंकवाद को अपना समर्थन देना बंद नहीं करेगा.
1: తమ దేశంలో భారత్ కావాలనే వరదలు సృష్టిస్తుందంటూ పాకిస్తాన్ మీడియాలో వస్తున్న వార్తలను రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. ఈ నెల 20 నుంచి 23 తేదీ వరకు జమ్మూ పరిసర పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ ఋతుపవన వర్షాల కారణంగానే చెనాబ్ నదిలో ప్రవాహాలు ఇటీవల పెరిగాయని, ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్లే చెనాబ్ నదిలో భారీ వరద స్థాయి సంభవించినట్లు పాకిస్తాన్కు చెందిన లాహోర్లోని వరద అంచనాల విభాగం కూడా ధృవీకరించిందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
2: The recent increase in flows in the Chenab River is a direct consequence of intense monsoon rainfall over Jammu and the adjoining catchment areas during the last 3 days. Significantly, Pakistan's own flood

0: forecasting division, which is based in Lahore, in its flood advisory, which was issued on 22nd July at 17:18 hours local time, it attributed the high flood levels in the Chenab River to heavy rainfall over the upper catchment area. The rise in river flows is therefore a natural hydrological response to heavy rainfall and not the result of any deliberate action by India.
1: నదిలో ప్రవాహాలు పెరగడం ఋతుపవన వర్షాల వల్ల ఏర్పడిన సహజమైన జల సంబంధమైన పరిణామం మాత్రమేనని, భారత్ కావాలని చేసిన చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. వరద హెచ్చరికలు చేయలేదన్న ఆరోపణలపై స్పందిస్తూ, ప్రత్యేక వరద హెచ్చరికలు జారీ చేయవలసిన అసాధారణ ప్రవాహ స్థాయికి ఈ కాలంలో నదీ ప్రవాహాలు చేరుకోలేదని జైస్వాల్ చెప్పారు. అందువల్ల వరదలకు సంబంధించిన సమాచారాన్ని భారత్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందనే ఏ వాదనపైనా వాస్తవ ప్రాతిపదిక లేదని కూడా రణధీర్ జైస్వాల్ అన్నారు. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి తలెత్తితే మానవతా దృక్పథంతో దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్తో వరద సమాచారాన్ని భారత్ తప్పనిసరిగా పంచుకుంటుందని ఆయన చెప్పారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించదని, తమ వైఖరి ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని కూడా

అందించిన సమాచారాన్ని భారత్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందనే ఏ వాదనపైనా వాస్తవ ప్రాతిపదిక లేదని కూడా రణధీర్ జైస్వాల్ అన్నారు. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి తలెత్తితే మానవతా దృక్పథంతో దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్తో వరద సమాచారాన్ని భారత్ తప్పనిసరిగా పంచుకుంటుందని ఆయన చెప్పారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించదని, తమ వైఖరి ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని కూడా రణధీర్ జైస్వాల్ చెప్పారు. 1963 నుంచి జమ్మూ కాశ్మీర్ లదాఖ్లోని భారత భూభాగాన్ని చైనా చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని, అక్కడ భారత్ హక్కును చైనా కూడా అధికారికంగా అంగీకరించిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ సంఘర్షణల వల్ల ఏర్పడిన అంతరాయాలు ఉన్నప్పటికీ దేశంలో ఎరువుల సరఫరా చైన్ను రక్షించేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకుందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఎరువులు ఎటువంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో నడ్డా 2025-26 కాలంలో జరిగిన పశ్చిమాసియా ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఎరువులు కీలకమైన ముడి సరుకుల సప్లై చైన్పై ప్రభావం చూపాయని నడ్డా చెప్పారు. ఈ సవాళ్లు ఎదురైనప్పటికీ వివిధ దేశాల నుంచి దిగుమతులను వైవిధ్యపరచడం, ప్రభుత్వం సమయానుకూలంగా జోక్యం చేసుకోవడం ద్వారా దేశంలో ఎరువుల లభ్యత చాలా వరకు తగు స్థాయిలో ఉందని కూడా మంత్రి తెలియజేశారు. ప్రయాణికుల భద్రతను పటిష్టం చేసేందుకు, సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు 3215 రైల్వే స్టేషన్లలో 13409 ప్రయాణికుల కోచుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో అశ్విని వైష్ణవ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో చొరబాటు గుర్తింపు, అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించడం, కింద పడిపోయిన వ్యక్తులను గుర్తించడం వంటి AI ఆధారిత వీడియో అనలిటిక్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. 2023-25 వరకు గత 3 ఏళ్లలో ఈ ఏడాది జూన్ వరకు 9840 భద్రతా సంబంధితమైన సంఘటనలు గుర్తించినట్లు వైష్ణవ్ తెలియజేశారు. తన వీడియోపై స్పందించి సలహాలు అందించిన దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో యువత అందించిన అఖండ మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీడియో ఇప్పటివరకు 30 కోట్ల 30 లక్షలకు పైగా వ్యూస్ దాటింది. విడుదలైన మొదటి 24 గంటల్లోనే అత్యధికంగా వీక్షించిన రీల్గా ఇది నిలిచింది. భారత్ రొమేనియా సంబంధాలను బలోపేతం చేయడానికి అందించిన సేవలకు రొమేనియాలోని బుఖారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డాక్టర్ ఆనరిస్ కాసా గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని స్వీకరించిన రాష్ట్రపతి ఈ పురస్కారాన్ని భారత్లో 140 కోట్ల ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న శాశ్వతమైన స్నేహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. భారత్ రొమేనియా మధ్య బలమైన సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని కూడా రాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్లాస్కోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో ఝండు కుమార్ కాంస్య పథకం సాధించడంతో భారత్ తన పథకాల ఖాతాను తెరిచింది. ఆయన తన 2వ ప్రయత్నంలో 190 కేజీల బరువునెత్తి 130.9 పాయింట్లు సాధించి పోడియంపై స్థానం సంపాదించుకున్నారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ హరారే వేదికగా జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు గురువారం నాడు జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 126 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే చేసిన అర్ధశతకం సహాయంతో కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించగలిగింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో జరిగిన 15 మ్యాచ్లో భారత్ 12 సార్లు విజయం సాధించగా జింబాబ్వే 3 మ్యాచ్ల్లో గెలుపొంది. విశేషాలు మరొకసారి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు అవల నుంచి ఉగ్రవాదాన్ని నిలిపి చేసేంత వరకు సింధు జల ఒప్పందాన్ని కూడా నిలిపి చేసే ఉంచుతామని మన దేశం స్పష్టం చేసింది. పశ్చిమాసియా సప్లై చైన్లకు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రాలమలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో ఝండు కుమార్ పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కాంస్య పథకం గెలుచుకుని భారత్కు తొలి పథకాన్ని గెలిచిపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: உதயதரங்கிணி. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో తొలి ఏకాదశి సందర్భంగా తొలి ఏకాదశి విశిష్టత ఈ అంశంపై శ్రీ వంగల సోమయాజులు గారి ప్రసంగం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో 100 పడకలతో 24 గంటల మానవీయ సేవలు. ఆరోగ్య సమస్య ఏదైనా, ఎవరికైనా మేలైన చికిత్సలు, ఆధునిక శస్త్రచికిత్సలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సైబాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: ఇప్పుడు వినండి తొలి ఏకాదశి విశిష్టత, శ్రీ వంగల సోమయాజులు గారి ప్రసంగం.
10: ఆకాశవాణి శ్రోతలకు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలతో అభ్రంకశంభు హిమాలయంబు ఏతల్లి మౌళి చుట్టిన మల్లెపూల చెండో గోదావరి కృష్ణలు ఏ దేవి కటిసీమవరేలాడు ఆణిముత్యాల సరులో ఆంధ్ర సముద్రము ఏ అమ్మ పాదాలపై జీరాడు పట్టుకుచ్చెల చెరగో 40 కోట్ల వీరుల భారతీయులు ఏ కళ్యాణి చల్లని కడుపు పంట ఆమె బ్రహ్మర్షి జాత కళ్యాణ గీత ధర్మ సముపేత వేదమంత్ర ప్రపూత విశ్వవిఖ్యాత సుశ్రీల వెలయుగాత పరమ కరుణా సమేత మా భరతమాత అన్నారు స్వర్గీయ కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు మన భరతభూమి గురించి. మన భరతభూమి కర్మభూమి, పుణ్యభూమి, భక్తితత్వానికి పుట్టినిల్. ప్రకృతిలో కూడా దైవాన్ని దర్శించగలగడం భారతీయ భక్తితత్వంలో ప్రత్యేక అంశం. భక్తుడికి భగవంతుడికి మధ్య వారధి లాంటిది ఆ దేవుడి పట్ల గల అచంచలమైన విశ్వాసం. నిర్మలమైన భక్తి మాత్రమే, నిర్మలమైన భక్తి ద్వారా భగవంతుణ్ణి అనుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వులు కొన్ని కొన్ని నియమాలను, కొన్ని

కొన్ని ప్రత్యేక పండుగలను, ముహూర్తాలను, కొన్ని ముఖ్యమైన తిథులను నిర్ణయించారు. మన పూజా విధానంలోని తిథులన్నీ పూజనీయాలే. ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క దైవాన్ని పూజించడం మన సంప్రదాయం. మన తిథులన్నింటిలో మన పూర్వులు అత్యంత పవిత్రమైనదిగా పేర్కొన్న తిథి ఏకాదశి. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన తిథిగా చెప్పబడే ఏకాదశి తిథులలో 11వ తిథి. అందువలనే ఏకాదశిని హరివాసరము, వైకుంఠ దివసము, హరిదినము ఇలా అనేక పేర్లతో చెబుతారు. మనం ఈ రోజుల్లో ప్రధానంగా 2 ఏకాదశులు మాత్రమే పండగలుగా చేసుకుంటున్నాం. అందులో ఒకటి తొలి ఏకాదశి, మరొకటి ముక్కోటి ఏకాదశి. దీన్నే వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తాం. మరికొన్ని చోట్ల భీష్మ ఏకాదశిని కూడా జరుపుకునే ఆచారం ఉంది. ఆషాఢమాస శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా జరుపుకుంటాం. ఏకాదశి ఒక పుణ్యతిథిగా, పవిత్రమైన రోజుగా ప్రసిద్ధం. కుల వర్గ వర్ణభేదాలకు అతీతంగా పండగ రోజున భగవంతుడి ధ్యానంలో ఉపవసించటం అనూచానంగా వస్తున్న గొప్ప ఆచారం. శరీరాన్ని, మనసుని శుభ్రం చేసుకోవటానికి అనువైన సమయం. ఆషాఢమాసంలో వచ్చే ప్రథమ ఏకాదశే సర్వేషాం శయన ఏకాదశి అని, ఆ రోజు నుండి చాతుర్మాస్య వ్రతం మొదలవుతుంది కాబట్టి ప్రధానమైందని చెబుతారు. త్రిపుష్కర యోగం, గోపద్మ వ్రతం తొలేకాదశి నుండే ఆరంభం కావడం మరో విశేషం. ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు అంటే మనకు నిత్యం వెలుగును ప్రసాదిస్తున్న నిత్య చైతన్యమూర్తే. మనకు కనిపిస్తున్న ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడే. ఉత్తర దిక్కుగా ఉన్న సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుండి కనిపిస్తుంది. అంటే దక్షిణాయన ప్రారంభాన్ని ఇది తెలియజేస్తోంది. అంతేకాకుండా ఈ రోజు నుండి చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయి. ఈ రోజునే గోపద్మ వ్రతం ఆచరించాలని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజు మొదలుకుని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు చెయ్యాలని చెబుతారు. గోపద్మ వ్రతం ఎలా ఆచరించాలంటే గోశాలలను అలికి బియ్యపిండితో 33 పద్మాలు తీర్చి వాటిని శ్రీ మహావిష్ణువుని పూజించి వాయనాలు ఇవ్వాలి. ఈ విధంగా 4 నెలలు చెయ్యాలి. దీన్ని బట్టి ఋతుమార్పిడి జరగటం వల్ల, అంటే వర్షాకాలం మొదలవటం వల్ల కొత్త నీరు రావటంతో క్రిమికీటకాదులు అధికమై అనారోగ్యం ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి కాబట్టి అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు అనే ఒక ఆరోగ్య రహస్యం ఈ తొలేకాదశి నాడు ఆచరించే గోపద్మ వ్రతంలో దాగి ఉంది. తొలేకాదశి రోజున పుండరీక ప్రధాన క్షేత్రంలో వైభవంగా ప్రత్యేక ఉత్సవాలు, భక్తి సంతర్పణలు జరుగుతూ ఉంటాయి. మహాపతివ్రత అయిన సతీసక్కుబాయి మోక్షం పొందినది ఈ శయన ఏకాదశి నాడే అని మహారాష్ట్రుల భక్త చరిత్రైన సంతు లీలామృత పురాణం మనకు చెబుతోంది. ఆ మహాసాధ్వి మహాభాగవతురాలి పట్ల భక్తితో మహారాష్ట్రులు ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఆచరిస్తారు. ఆషాఢమాసంలో శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అన్నాం. సంవత్సరంలో 24 ఏకాదశులున్నా చైత్ర వైశాఖ జ్యేష్ఠమాసాల తరువాత వచ్చే ఆషాఢంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి ఎలా అవుతుంది? దీనికే మహా ఏకాదశి అని వృతోత్సవ చంద్రిక చెబుతోంది. ఇంకా ఇతర ఆధ్యాత్మిక గ్రంథాల్లో ప్రథమ ఏకాదశి అనే పేరు వినిపిస్తోంది. ఈ ఒక్క ఏకాదశిని తొలి ఏకాదశిని చెప్పడానికి కారణం తప్పకుండా తెలుసుకోదగింది. చాతుర్మాస దీక్షా దినాలలో వచ్చే ఏకాదశుల్లో మొదటి ఏకాదశి అవటం చేత దీనికి సంస్కృతంలో ప్రథమ ఏకాదశి, దానికే తెలుగు తొలి ఏకాదశి అనే పేరు ఏర్పడింది. దీన్ని శయన ఏకాదశి అని కూడా అన్నారు. దీనికి పేరు రావటానికి కూడా ఒక కారణం ఉంది. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పండగలు పబ్బాలు ఎక్కువండి. దక్షిణాయనంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం నియమాలు ఎక్కువగా పాటించాల్సిన అవసరం ఉండటం చేత నియమపాలన కోసం ఈ కాలంలో పెద్దలు వ్రతాలని ఉత్సవాలని ఎక్కువగా పెట్టారు. అలాంటి పండుగలకు పబ్బాలకు బోణి లాంటిది ఈ తొలి ఏకాదశి. ఇక్కడ నుండి ఒకదాని తర్వాత ఒక్కటిగా వచ్చి పడే పండగలకు పబ్బాలకు ఇది తొలిది కాబట్టి దీన్ని తొలేకాదశి అనే పేరు వచ్చింది. తొలేకాదశి పండుగను గురించి బ్రహ్మవైవర్త పురాణంలో తొలేకాదశి మొదలు 4 నెలల పాటు, అంటే కార్తీక శుక్లపక్ష ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడల్లో శేషశయ్య మీద శయనించి యోగనిద్రలో గడుపుతాడు. అందుకే శ్రీ మహావిష్ణువు శయనించిన ఏకాదశి గనుక శయన ఏకాదశి అనే పేరు దీనికి సార్థకమైంది. ఇది నిష్ఠాపరులకు ఉపవాస దినం. ఈరోజు నుండి 4 నెలల పాటు ప్రతిరోజు పురాణ గ్రంథాలు పఠిస్తారు. శ్రీ మహావిష్ణువు పాలకడల్లో శేషశయ్యపై శయనించి యోగనిద్రలో గడుపుతాడు.
అంతేకాకుండా దక్షిణా

ప్రారంభ సమయం. సంవత్సరంలో మనకు వచ్చే ఉత్తర దక్షిణాయనాలను గమనిస్తే ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో మనకు పండగలు అధికంగా వస్తాయి. అనేక పండగలను వెంటబెట్టుకుని వచ్చే తొలి పండగ ఇది. ఈరోజు నుండి 4 నెలల పాటు నిష్ఠా నియమాలతో గడిపే వ్రతమే చాతుర్మాస్య వ్రతం. ఈ వ్రతంలో ప్రధానంగా 4 నెలల కాలం ఎక్కడికి ప్రయాణాలు చేయకుండా ఒకే చోట ఉండడం, ఆహార నియమాలు పాటించడం ప్రధానమైన నియమాలు. ప్రథమ లేక తొలి ఏకాదశి నాడు సూర్యోదయం ముందే నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకుని స్నానం చేసి తొలి ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నట్టుగా విష్ణువుకి నమస్కరించి పూజామందిరంలో కావచ్చు, పూజ చేయదలుచుకున్న చోటు కానీ ఆ పీఠమును ఏర్పాటు చేసుకుని అందులో శేషశయ్యపై శయనించి శంఖచక్రాలను ధరించి ఉండగా శ్రీమహాలక్ష్మీ పాదాల వద్ద ఆసీనురాలై ఉన్న విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ మనం ప్రతిష్ఠించుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువుని షోడశోపచారాలతోనూ అష్టోత్తరాలతోనూ పూజించాలి. త్వయి సుప్తే జగన్నాథ జగత్సు సుప్తం భవేదిదం విబుద్ధే త్వయి బుద్ధేత తత్సర్వం సచరాచరం అని పురాణం. అంటే ఓ జగన్నాథ, నీవు నిద్రిస్తే ఈ జగమంతా నిద్రిస్తుంది, నీవు మేల్కొంటే ఈ జగత్తంతా జాగరూకతమవుతుందని భావం. ఈ విధంగా మహావిష్ణువుని పూజించిన తరువాత పగలు రాత్రి ఉపవాస వ్రతాన్ని పాటించాలి, రాత్రి జాగరణ చెయ్యాలి. ఈ రోజంతా విష్ణు సహస్రనామం, విష్ణు పురాణం, భగవద్గీత, భాగవత పారాయణ చేస్తూ గడపడం మంచిది. మరుసటి రోజు అంటే ఆషాఢ శుక్లపక్ష ద్వాదశి నాడు యథావిధిగా సూర్యోదయానికంటే ముందుగా నిద్ర లేవాలి, కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాదులు చేసి మళ్లీ శ్రీ మహావిష్ణువుని షోడశోపచారాలతో అష్టోత్తరాలతో పూజించి శక్తి కొద్దీ నైవేద్యాన్ని సమర్పించి ద్వాదశి ఘడియలు ఉండే లోపే భోజనం చేయాలి. ఈ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఏకాదశి వ్రతమును ముగించుకోవాలి. ఈ విధంగా ఏకాదశి నాడు వ్రతాన్ని నియమానుసారంగా చేసినట్లయితే వారి జన్మజన్మల పాపాలన్నీ నశిస్తాయి, మరణానంతరం వైకుంఠప్రాప్తి కలుగుతుందని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు పద్మపురాణంలో. మరొక పురాణ కథనంలో ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సూర్యచంద్రగ్రహణ సమయాలలో గొప్ప గొప్ప దానాలిచ్చినంత ఫలం, అలాగే అశ్వమేధ యాగం చేసినంత ఫలం, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత ఫలంతో పాటు మరణానంతరం వైకుంఠప్రాప్తి కలుగుతుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు నారద పురాణంలో. ఒక నెలలో 2 ఏకాదశులు రావడం ఏమిటి, ఏకాదశి నాడు ఉపవాసం చేయటం ఏమిటి అంటే కేవలం ఇది ఒక ఆచారం కాదండి, ఆధ్యాత్మిక శిఖరం అందుకోవటానికి ఇది ఒక సాధనం. శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శుక్ల ఏకాదశి అని, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కృష్ణ ఏకాదశి అని అంటారు. పక్షంలో 11వ రోజైన ఏకాదశి తిథికి ఒక ప్రత్యేకత ఉన్నది. 11 సంఖ్యాపరంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఈ మానవ ఇంద్రియాలకు ఇది సంకేతం. మనస్సుని 6వ ఇంద్రియంగా చెప్పుకుంటాం. ఆ రోజు ఉపవసించడం అంటే ఈ 11 ఇంద్రియాలను పరమాత్మ ధ్యాన ఉన్ముఖం చేయటమే. యోగశాస్త్రం ప్రకారం శుక్ల ఏకాదశి నాడు తన స్వస్థానమైన ఆజ్ఞాచక్రం భూమధ్యంలో ఉంటుంది, అక్కడికి చేరి మనస్సు భగవత్పరంగా ఏకాగ్రం అవుతుంది. కృష్ణ ఏకాదశి నాడు అనాహత చక్రం అంటే హృదయంలో ఉంటుంది, అది ఇక్కడ విశ్రమిస్తుంది. ఏకాదశి ఉపవాసం మనోనిగ్రహాన్ని మరింత బలోపేతం చేస్తుంది అనటంలో సందేహం లేదు. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి లాంటి మంచి రోజులు ఎంచుకోవటం చాలామందికి అలవాటు. వాటిని లోకం పుణ్యతిథులుగా పరిగణిస్తుంది. అలా శుభతిథిగా భావించే ఏకాదశి వాస్తవానికి ఒక స్త్రీ పేరు. తొలేకాదశికి శయనేకాదశిని మరో పేరు అనుకున్నాం. అందుకు గల కారణాలు పురాణాలు వ్రతగ్రంథాలు చెప్పాయి. సూర్యుణ్ణి శ్రీ మహావిష్ణు వంశిగా ఆరాధించడం భారతీయ సంప్రదాయం. ఉత్తర దిక్కుగా సాగిపోతున్న సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు కాబట్టి దీన్ని దక్షిణాయనం అన్నాం. ఈరోజు నుండి సూర్యబింబం దక్షిణ దిక్కుగా వాలుతుంది కాబట్టి విష్ణువు నిద్రకు ఉపక్రమించడం సంకేతం చెప్పారు. శేషపాన్పు మీద ఆయన పవళించే రోజు కాబట్టి ప్రథమ ఏకాదశి, శయన ఏకాదశి, దేవశయనిగా చెప్పారు. ఏకాదశికి గల రకరకాల పేర్ల వెనక అంతరార్థాలను గమనిస్తే ఇది ఎంతటి పుణ్యతిథో తెలుస్తోంది. ఈ రోజుల్లో పాటించవలసిన విధి విధానాల పట్ల, నియమనిష్టల పట్ల గురి కుదురుతుంది. మనిషి దిశను దశను మార్చగల తిథి ఏకాదశి. ఏకాదశి ఆవిర్భావాన్ని గురించి, ఏకాదశి మహాత్యాన్ని గురించి, ఏకాదశి వ్రత విధానాన్ని గురించి స్వయంగా పరమశివుడు పార్వతీదేవి

భక్తులకు ఉపదేశించినట్టు పద్మపురాణంలో చెప్పారు. ఏకాదశిని సృష్టించే ముందే శ్రీహరి ఒక పాప పురుషుణ్ణి సృష్టించాట. వివిధ పాపాలే ఆ పాప పురుషుడి అవయవాలు. బ్రహ్మహత్యను శిరస్సుగా, బంగారం దొంగిలించడాన్ని ముఖంగా, మద్యం సేవించటం కళ్ళుగా, స్త్రీహత్య ముక్కుగా, గురువు యొక్క పత్నిని అపహరించడం చెవులుగా, గోబ్రాహ్మణ ద్వేషం పెదవులుగా, పరస్త్రీని అపహరించడం కంఠముగా, శిశుహత్య హృదయంగా, గురువును నిందించడం గుండెగా, కన్యావిక్రయం హృదయంగా, గోహత్య చేతులుగా, సమస్త పాపాలు మధ్యభాగంగా, అసత్యం కాళ్ళుగా ఒక పాప పురుషుణ్ణి సృష్టించారు. పాప పురుషుడి ప్రభావం వల్ల లోకంలో పాపాల సంఖ్య అధికమై పాపుల సంఖ్య పెరిగింది. ఆ పాపులను శిక్షించేందుకు యముడు యమలోకాన్ని ఏర్పాటు చేశాడు. పాపులకు యమలోకంలో శిక్షలు పడుతూ ఉండేవి. కొంతకాలం గడిచిన తర్వాత యమలోకాన్ని చూడాలనుకున్న శ్రీహరి యమలోకానికి చేరాడు. ఆయన వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు, ఆహాకారాలు, అరుపులు శ్రీహరికి వినిపించాయి. అవి ఏమిటని శ్రీహరి యముడిని అడిగితే, యమభటులు శిక్షలు అమలుపరుస్తూ ఉంటే వాటిని భరించలేక పాపులు హాహాకారాలు చేస్తున్నారని చెబుతాడు. అప్పుడు శ్రీహరి పాపులు అనుభవిస్తున్న శిక్షలను, వారి యొక్క అరుపులను చూసి చెలించిపోయి వారి పాపాలను ప్రక్షాళన చేయటం కోసం ఒక వ్రతాన్ని ఏర్పాటు చేసి ఆ వ్రతాన్ని వారందరితో ఆచరింపజేశాడు. ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారి పాపాలన్నీ నశించాయి. ఫలితంగా వాళ్ళందరూ స్వర్గానికి పంపబడ్డారు. ఈ విధంగా శ్రీహరి ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేసిన రోజు పక్షములో 11వ రోజు. అందువల్లనే ఆ రోజుకు ఏకాదశి అని పేరు వచ్చిందని పద్మపురాణం చెబుతోంది. ఈ కథతో పాటు ఏకాదశి ఆవిర్భావాన్ని గురించి చెప్పే మరికొన్ని పురాణ గాథలు కూడా వినబడుతున్నాయి. మురాసురుని సంహరించాలన్న శ్రీ మహావిష్ణువు సంకల్పంలో నుండి ఏకాదశి అనే ఒక స్త్రీ ఆవిర్భవించింది అని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. సృష్టి విషయంలో బ్రహ్మదేవుడికి భూలోకంలో తల్లులు సాయం చేశారండి. అయితే ఒకప్పుడు రాక్షస సంహార విషయంలో విష్ణువుకి ఒక అమ్మాయి సహాయం చేసిన విషయం ఆ పురాణం చెప్పింది. ఆమె పేరే ఏకాదశి. అది కృతయుగం నాటి మాట. తాళజంగుడి కొడుకు మురాసురుడు చాలా బలవంతుడు. దేవతలతో సహా జీవులందరినీ నిరంతరం వేధించటమే వాడి పని. దిక్కుచోతని ఈ బాధితులంతా ఒక చోటకు చేరి విష్ణువుకి మొరబెట్టుకున్నారు. విష్ణువు మురాసురుడితో యుద్ధానికి దిగాడు. ఏళ్ల తరబడి పోరాడిన మహావరబల సంపన్నుడైన మురాసురుణ్ణి ఆయన జయించలేకపోయాడు. అలసటతో సింహవతి అనే గుహలో దాగిన సమయంలో విష్ణువు సంకల్పంలో నుండి ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించింది. పుడుతూనే వీరావేశంతో ఆ దానవుడిపై దండెత్తి వాణ్ణి తుదముట్టించింది. మురాసురుడి సంహారంలో ఏకాదశి ఉద్భవించిన ఆ సాహసానికి పరవశుడైన శ్రీహరి వరం కోరుకోమన్నాడు. ఆ స్త్రీ 3 వరాలు కోరింది. 1, ఎల్లకాలము నేను నీకు ప్రియమైన దానిగా ఉండాలి అలాగే అన్నాడు విష్ణువు. తరువాత హరిప్రియ అనే పేరు అందుకే వచ్చింది. తన పేరుతో ఒక పుణ్యతిథి ఏర్పడాలని, ఆనాడు హరి సంకీర్తనంలో మునిగి ఉపవాసం ఉండే భక్తులకు పుణ్యగతులు సిద్ధించాలని ఆమె కోరింది. విష్ణువు దాన్ని మన్నించాడు. ఇది మనకు వరమైందండి. ఏకాదశి రోజున ఉపవాసం, ఉపాసనాది ప్రత్యేక విధులు, ఆచారాలుగా స్థిరపడ్డాయి. నిజానికి మురాసురుడు మనలోని హింసాత్మక ప్రవృత్తికి, దురాచార ప్రీతికి, దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీక. వాటిని అంతమొందించుకోవటానికే ఉపాసనాది విధులు నిర్వర్తించి ఏకాదశి మనలోకి ఆవాహన చేసుకుంటాం. అరిని అంటే మనలోని శత్రువులను జయించేందుకు హరిని ఆశ్రయించేలాగా చేస్తోంది. కాబట్టే ఏకాదశిని హరివాసరము అన్నారు. ఏకాదశి వ్రత విధానాలను, ద్వాదశి పారణలను ఎందరో పాటిస్తున్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం లేదా విధి విధానాల పట్ల అవగాహన లేకపోవటం లాంటి కారణాలతో దూరంగా ఉన్నవారు కనీసం ఈరోజైనా శ్రీహరికి దగ్గరగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. నీటిలో మునిగితే స్నానం అంటున్నాం, నీలో మునిగితే అది ధ్యానం అవుతుంది. ఆకలి, దప్పులు మరిచిపోయేంతగా హరినామస్మరణంలో, ధ్యానంలో మునిగిపోవటమే తొలి ఏకాదశి నాటి కర్తవ్యం. అప్పుడు అదే నిజమైన హరివాసరం అవుతుంది. చాతుర్మాస్య దీక్షల గురించి చెప్పాలంటే, కొత్త సంవత్సరం అండి, వానకారుతో ప్రారంభం కావటం వైదిక కాలం నాటి ముచ్చట. అందుకే సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది. ప్రతి ఋతువుని ప్రత్యేక యజ్ఞయాగాదులతో ఆరంభించడం ఆనాటి కాలంలో ఆనవాయితీ. యతులు, పీఠాధిపతులు, ఆచార్యులు పాటించే చాతుర్మాస్య దీక్షలు ఆ పరంపరలోనివే. ఆషాఢశుద్ధ ఏకాదశికి తొలేకాదశి అని పేరు. ఇది ఆధ్యాత్మిక గురువుల చాతుర్మాస్య దీక్షలకు శుభారంభ దినం. హిందూ మత గురువుల చాతుర్మాస్య దీక్షల రీత్యా తొలేకాదశికి ఎంతో ప్రాధాన్యత.

ప్రాధాన్యత కలిగి ఉంది. ద్వారకానగరంలో స్త్రీలతో కూడా శ్రీకృష్ణుడు చాతుర్మాస్య వ్రతాన్ని నిర్వహింపజేసినట్టుగా పద్మపురాణం చెబుతోంది. భాగవత పురాణంలో ఏకాదశి మహాత్మ్యాన్ని వివరించే కథ ఉంది. అంబరీష మహారాజు పరమ విష్ణు భక్తుడు, ఏకాదశి వ్రతం పాటించడంలో నిష్ఠా గరిష్ఠుడు. ఒకరోజు దుర్వాస మహాముని అంబరీష రాజ్యానికి వచ్చాడు. ఆ రోజు ఏకాదశి కావడంతో పాటు ద్వాదశి నాడు అక్కడే ఆతిథ్యం స్వీకరించడానికి ముని సిద్ధమయ్యాడు. అంబరీషుడికి అది ఎంతో ఆనందం కలిగించింది. ద్వాదశి గడియ రాగానే ఏకాదశి ఉపవాస దీక్ష విరమించడం అంబరీషుడికి అలవాటు. కానీ ఉదయం స్నానానికి వెళ్ళిన దుర్వాసుడు ఎంతకీ రాలేదు. అంబరీషుడికి ధర్మ సంకటం కలిగింది. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆ రాజుకి పండితులు ఒక సలహా ఇచ్చారు. ద్వాదశి గడియ మించిపోతే ఏకాదశి వ్రతఫలం దక్కకుండా పోతుంది, అందువల్ల తులసి తీర్థం సేవించి అతిథి రాక కోసం ఎదురు చూడటం సమంజసమని నచ్చజెప్పారు. అంబరీషుడు అలాగే చేశాడు. సరిగ్గా అదే సమయానికి రాజభవనంలో దుర్వాసుడు అడుగుపెట్టి అతడు ద్వాదశి పాలన చేయటం చూశాడు. ముని కోపం కోడెనాగులాగా లేచింది. ఆగ్రహోదగ్రుడయ్యాడు. కృత్య అనే ఒక మహాశక్తిని సృష్టించి రాజు మీద ప్రయోగించాడు. అంబరీషుడు శ్రీ మహావిష్ణువునే ధ్యానిస్తూ ఉన్నాడు. రాజు తప్పేమీ లేదని అందరూ చెప్పినా దుర్వాసుడు వినిపించుకోలేదు. విష్ణుమూర్తి తన భక్తుణ్ణి రక్షించుకోవటానికి సుదర్శన చక్రం ప్రయోగించాడు. అది దుర్వాసుడు వదిలిన మహాకృత్యను మట్టుపెట్టి నిప్పులు జరుగుతూ దుర్హంకారైన దుర్వాసుడు వెంటబడింది. మహర్షి ప్రాణభయంతో త్రిమూర్తులను ఆశ్రయించాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరూ అభయం ఇవ్వలేదు. సుదర్శన చక్రాన్ని శాంతింపజేయగలవాడు అంబరీషుడే అని వాళ్ళు తేల్చి చెప్పారు. దుర్వాసుడి ఆర్తనాదం ఆలకించిన అంబరీషుడు కళ్ళు తెరిచాడు. మహర్షిని మట్టుపెట్టడానికి సిద్ధంగా ఉన్న సుదర్శన చక్రానికి నమస్కరించి అతన్ని రక్షించమని ప్రార్థించాడు. దుర్వాసుడు ఊపిరి పీల్చుకున్నాడు. భగవద్భక్తికి మించిన తపోశక్తి ఏదీ లేదు అని ఆయనకు అవగతమైంది. ఇంకా ఏకాదశి వ్రత మహాత్యాన్ని తెలిపే కథలు అనేకం మనకు పురాణాల్లో కనిపిస్తాయి. అందులో ప్రధానంగా నారదీయ పురాణంలో రుక్మాంగదుడి కథ. రుక్మాంగదుడి రాజధాని విదిశాపురం. ధర్మతత్పరుడు, మానవలోకంలో మంచి రాజు, హరిభక్తులలో మణిపూస, ప్రజలకు కష్టాలు తెలియకుండా పరిపాలించినటువంటి వాడు. ప్రజలకు మంచి పాలకుడుగా ఆయన ముద్రపడ్డాడు. ఆయన ఒకసారి సభలో కొలువుదీరి ఉన్నప్పుడు శౌనికాది మహర్షులు వచ్చారు. వారికి మర్యాదలు చేశాడు రాజు. రాజు ధర్మ ప్రవర్తన చూసి మెచ్చుకున్న శౌనికాది మునులు రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉండాలంటే ఏకాదశి వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించాల్సిందిగా చెప్పారు. చెప్పి ఆ వ్రతమహాత్యం, వ్రతం చేయాల్సిన విధానం, చేసినందువల్ల కలిగే ఫలితాలను కూడా వాళ్ళు చెప్పారు. ఈ రుక్మాంగదుడు భక్తితో, నిష్ట నియమాలతో క్రమం తప్పకుండా నెలలో వచ్చే రెండు పక్షాలలో ఏకాదశులను చక్కగా ఆచరించాడు. దాంతో రాజ్యం సస్యశ్యామలంగా అయింది. అందుకని రాజ్యంలోని ప్రజలందరినీ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని రాజు ఆదేశాల మేరకు శ్రద్ధగా చెయ్యాలని ఆదేశిస్తే వాళ్ళు చేయటం ప్రారంభించారు. ఫలితంగా రాజ్యం సిరి సంపదలతో, భోగభాగ్యాలతో తొలతోగసాగింది. ప్రజలు ఉత్తములై సుఖసంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. ఈ విధంగా కొంతకాలం గడిచి రాజ్యంలో మనుషులే కాదండి, చివరకు క్రూర మృగాలు కూడా మరణానంతరం వైకుంఠవాసం పొందటం మొదలైంది. రుక్మాంగదుడి భార్య సంధ్యావళి. ఆ దంపతులకు శ్రీహరి కరుణాకటాక్షం వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు ధర్మాంగదుడు. అతడు కూడా తండ్రిని మించిన తనయుడిగా పేరు పొందాడు. దీంతో ఆయన రాజ్యంలో యమలోకానికి వెళ్లే పాపులు కరువయ్యారు. దాంతో పాపులు లేక యమధర్మరాజుకి పని లేకుండా పోయింది యమలోకంలో. దీంతో యముడు, చిత్రగుప్తుడు ఇద్దరు కలిసి అనేక ఆలోచనలు చేసి ఒక పన్నాగం పన్నారు. దీని ప్రకారం రంభ అనే అప్సరసను మోహిని వేషధారిణిగా పంపి రుక్మాంగదుడి వ్రతాన్ని భంగం చేసిరా అని పంపారు. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్ళాడు. అడవిలో మార్గమధ్యంలో మోహినిని చూశాడు. ఆమె అందాన్ని చూసి మోహించి నిన్ను పెళ్లి చేసుకుందామనుకుంటున్నానన్నాడు. దానికి మోహిని, అన్ని సమయాల్లో నా వశివర్తివై ఉంటానని మాట ఇస్తే వివాహం చేసుకుంటాను అని ఆమె షరతు పెట్టింది. రుక్మాంగదుడు అందుకు అంగీకరించాడు. ఇద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు, రాజ్యానికి చేరుకున్నారు. అలా కొంతకాలం గడిచింది. వ్రతభంగం చేయటం కోసం ఎదురు చూస్తున్న మోహిని ఓ ఉత్తాన ఏకాదశి రోజును వ్రతాన్ని చేస్తున్న రుక్మాంగదుడి దగ్గరకు వెళ్ళి తనతో భోగించమని కోరింది. ఆశ్చర్యచకితుడై రుక్మాంగదుడు తాను వ్రతనియమాన్ని పాటిస్తున్నట్టు చెప్పి

అందుకు వ్యతిరేకించాడు. దాంతో ఎప్పుడూ తనకే వశవర్తివై ఉంటానంటూ రుక్మాంగదుడిచ్చిన మాటను గుర్తు చేసింది మోహిని. అయినా రుక్మాంగదుడు అంగీకరించలేదు. ఫలితంగా ఆవేశపూరితురాలై మోహిని అన్నది, నా కోరికను అంగీకరించకపోతే అందుకు

0: అందుకు వ్యతిరేకించాడు. దాంతో ఎప్పుడూ తనకే వశవర్తివై ఉంటానంటూ రుక్మాంగదుడిచ్చిన మాటను గుర్తు చేసింది మోహిని. అయినా రుక్మాంగదుడు అంగీకరించలేదు. ఫలితంగా ఆవేశపూరితురాలై మోహిని అన్నది, నా కోరికను అంగీకరించకపోతే అందుకు బదులుగా నీ కుమారుణ్ణి సంహరించి నాకు ఇవ్వు అని కోరింది. ఆ మాటలు విన్న రుక్మాంగదుడు కత్తిని ఎత్తి కుమారుణ్ణి చంపడానికి కూడా సిద్ధమవుతూ ఉండగా విష్ణువు ప్రత్యక్షమై రుక్మాంగదుడు భక్తికి మెచ్చి మోహిని మోసాన్ని చెప్పి ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరించడంతో పాటు కన్నకుమారుడు కన్నా ఏకాదశి వ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడికి మోక్షం ప్రసాదించాడని చెబుతోంది. ఈ విధంగా ఏకాదశి వ్రతంతో పాటు వారి వెన్నంటే శ్రీ మహావిష్ణువు ఉండి జీవితాంతం ఎటువంటి కష్టాలు రాకుండా భక్తులను కాపాడటంతో పాటు ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం ప్రసాదిస్తాడని శాస్త్రం చెబుతోంది. ఈ కథతో పాటు ఏకాదశి ఆవిర్భావాన్ని గురించి చెప్పే మరికొన్ని పురాణ గాథలు కూడా ఉన్నాయి. పూర్వం కుంభుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడి కుమారుడు మృదుమన్యుడు. అతడు శివుడి గురించి తపస్సు చేస్తే తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. స్త్రీ పురుషుల నుండి మరణం లేకుండా వరం ప్రసాదించండి అని వరం కోరాడు. శివుడు వరం ఇస్తూ అయోనిజగు స్త్రీ చేతిలో నీకు మరణం తప్పదు అని శివుడు హెచ్చరించాడు. అయోనిజ ఎప్పుడూ జన్మించదు అని భావించి మృదుమన్యుడు ఆ వరగర్వంతో త్రిమూర్తులను, ఇంద్రాది లోకపాలకులను జయించి వారి లోకాలను ఆక్రమించాడు. ఓడిపోయిన దేవతలు, వారి దేవేరులు వారి వారి లోకాలన్నీ వదిలి భూలోకానికి పారిపోయి వచ్చారు. వారిని వెంబడిస్తూ మృదుమన్యుడు బయలుదేరాడు. భూలోకానికి వచ్చిన దేవతలందరూ ఒక ఆమలక వృక్షం, ఉసిరి చెట్టు తొర్రలో దాక్కున్నారు. వారందరూ ఆ తొర్రలో ఇరుక్కుని పోవడం వల్ల ఆ ఒరిపిడికి ఒక కన్య ఉదయించింది. ఆ విధంగా కన్య అయోనిజిగా జన్మించింది. ఈలోగా పారిపోయిన దేవతలను వెతుక్కుంటూ చెట్టు దగ్గరకు చేరిన మృదుమన్యుడు చెట్టు తొర్రలోకి తొంగి చూస్తూ ఉండగా అయోనిజైన ఆ కన్య చెట్టు తొర్ర నుండి బయటకొచ్చి మృదుమన్యుణ్ణి సంహరించింది. ఈ విధంగా రక్షించబడినటువంటి దేవతలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విధంగా మృదుమన్యుణ్ణి సంహరించిన ఆమె అయోనిజ కన్యే ఏకాదశి. అప్పటి నుండి సకల పాపనాశనముల కొరకు ప్రతి పక్షములోనూ 11వ నాడు ఆమెను పూజించడం ఆచారమైనట్టుగా కథనం. ఈ విధంగా తిథులన్నింటిలోనూ ప్రత్యేకత కలిగిన తిథి ఏకాదశి మానవుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఆచార వ్యవహారాల్లో చోటు చేసుకున్న ఈ ఏకాదశి వ్రతమును ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక పరంగా అనేక పుణ్యఫలాలను పొందడమే కాకుండా మారుతున్న సామాజిక స్థితిగతులు, ఆహార అలవాట్ల వల్ల కొత్త కొత్తగా తలెత్తుతున్న ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం పొందొచ్చు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సమస్త లోకాలను ఆ శ్రీహరి ఈ తొలేకాదశి సందర్భంగా సర్వకాల సర్వావస్థలయందు మనందరినీ రక్షించుగాక.
1: మీరింతవరకు తొలి ఏకాదశి విశిష్టత శ్రీ వంగల సోమయాజులు గారి ప్రసంగం విన్నారు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: వాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: క్యూర్వెల్ హాస్పిటల్, డాక్టర్ హేమ వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, పిఐసియు, ఎన్ఐసియు, ఎస్ఐసియు లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. ముందుగా రుద్రవీణ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు ఉదయ తరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు, శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో మార్నింగ్ న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:30. చిత్రసీమ తెలుగు సినిగితల కార్యక్రమం వింటారు. ముందుగా భారతీయుడు ఈ చిత్రం నుండి కేజేఎస్ దాస్ పాడిన పాట వినండి. గీతరచన భువనచంద్ర, సంగీతం రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సెల్యూట్ ఈ చిత్రం కోసం బెన్నీ దయాళ్ సాధన సర్గం పడిన పాట. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం హారిస్ జయరాజ్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: చిత్రసీమలో ఇప్పుడు గజనీ. ఈ చిత్రం కోసం కార్తిక్ పడిన వేటూరి గీతం, సంగీతం హారిస్ జయరాజ్.

0: తక్కువ వడ్డీ లోన్ కావాలా? నేను యాప్ ద్వారా. అరే వావ్.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ప్రియమైన నీకు ఈ చిత్రం కోసం చిత్ర బృందం పడిన సిరివెన్నెల గీతం సంగీతం శివ సన్హార్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు రాజా ఈ చిత్రం కోసం చిత్ర పడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రియురాలు పిలిచింది ఈ చిత్రం నుండి సాధన సర్గం పడిన పాట, రచన ఏం రత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్.
1: అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది?
0: అయితే బ్యాంక్ కంప్లైంట్ చెయ్యి.
1: బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు.
2: అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చెయ్యి.
3: ఉండు, నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఒంబడ్స్మెన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ.
4: ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఎందుకంటే ప్రేమంట ఈ చిత్రం కోసం. హరిచరణ్ చిత్రపడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
1: నువ్వే కావాలి ఈ చిత్రం కోసం శ్రీరామ్ గోపికా పూర్ణిమ పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

మీరింతవరకు చిత్రసీమ తెలుగు సినీగీతల కార్యక్రమం విన్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాలలో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షల పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీసులను అరికట్టేందుకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీజేపీ ప్రతినిధి బృందం చేసిన డిమాండ్ల నేపథ్యంలో వారితో కేంద్ర ప్రభుత్వం నేడు మరో విడత చర్చలు జరపనుంది. తన వీడియోపై స్పందించి సలహాలతో అందించిన అఖండ మద్దతుకు దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో ఇప్పటివరకు 30 కోట్ల 30 లక్షలకు పైగా వ్యూస్ను దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతోంది.

హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అమర్నాథ్ యాత్ర నేటి నుండి పునఃప్రారంభమైంది. జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంపు నుంచి తొలి విడతగా జమ్మూ నుంచి బాల్తాల్ బేస్ క్యాంపుకు భక్తులు వెళ్తున్నారు. సప్లై చైన్ కు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో భక్తులు బారులు తీరారు. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ పామ్ సాగు విస్తరణను మరింత పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఋతుపవన వాతావరణం చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఈరోజు సాయంత్రం హరారేలో జరిగే 2 T20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఒక స్వరం దేశమంతా ఒకే గుంటె చప్పుడై మోగిన పేరు ఆకాశవాణి. గోడలేని గురుకులం, తలుపులేని విశ్వవిద్యాలయం, ఎన్నో తరాలకు జ్ఞానదీపం వెలిగించిన వెలుగు. పల్లె పొలాల నుంచి పట్టణ వీధుల వరకు ప్రతి ఇంటి గడపను పాటతో పలకరించిన మిత్రుడు. కనిపించని ముఖమే కాని మరిచిపోలేనిక గొంతుక. వార్త చెప్పింది, విజ్ఞానం నేర్పింది, సంగీతం పంచింది, సంస్కృతిని సంరక్షించింది. ఎన్ని తెరలు వచ్చినా ఒక రేడియో శబ్దంలో ఇప్పటికీ మనసు వెతికేది ఆ పాత ఆప్యాయతనే. ఆకాశంలో విహరించింది తరంగమే కాదు, తరతరాల జ్ఞాపకాలు. ఆకాశవాణి శబ్దం కాదు, భారత హృదయం పలికిన స్వరం. ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా మనం చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, అశ్విన్, హరిపాండ్న, చంద్రబోస్ గీతానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాట విందాం.

శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ప్రేమం చిత్రం కోసం విజయ్ యశ్దాస్ పాడిన శ్రీమణి గీతానికి గోపీ సుందర్, రాజేష్ మురుగేశన్ సంగీతం అందించిన పాట విందాం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సొంతం చిత్రం కోసం చిత్రపడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో ఇప్పుడు అంతఃపురం. ఈ చిత్రం కోసం చిత్ర ఇళయరాజ పాడిన సీతారామశాస్త్రి గీతానికి ఇళయరాజ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో ఇప్పుడు ప్రియురాలు పిలిచింది. ఈ చిత్రం కోసం కెఎస్ చిత్ర, శ్రీనివాస్ పర్ణ, ఏఎం రత్నం శివగణేష్ గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు లవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం హరిచరణ్ పాడిన చైతన్య పింగళి గీతానికి పవన్ సిహెచ్ సంగీతం అందించిన పాట విందాం.

శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు కొండపొలం. ఈ చిత్రం కోసం సత్యయామిని, పివిఎన్ఎస్ రోహిత్ పాడిన ఎంఎం కీరవాణి గీతం విందాం.

చిత్రసీమలో ఇప్పుడు పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన బాలాజీ గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో చివరిగా అనంతపురం చిత్రం కోసం బెల్లిరాజ్ దీపా పాడిన బెన్నెలకంటి గీతానికి జేమ్స్ వసంత్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం వినవచ్చు. ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తన వీడియోపై స్పందించి సలహాలతో అందించిన అఖండ మద్దతుకు దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో ఇప్పటివరకు 30 కోట్ల 30 లక్షలకు పైగా వ్యూస్ను దాటింది. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీజేపీ ప్రతినిధి బృందం చేసిన డిమాండ్ల నేపథ్యంలో వారితో కేంద్ర ప్రభుత్వం నేడు మరో విడత చర్చలు జరపనుంది. అమర్నాథ్ యాత్ర నేటి నుండి పునఃప్రారంభమైంది. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి తొలి విడతగా జమ్మూ నుంచి బాల్తాల్ బేస్ క్యాంపుకు భక్తులు వెళ్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్కు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో భక్తులు బారులు తీరారు. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ పామ్ సాగు విస్తరణను మరింత పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తెలంగాణ పోలీసులు సాంకేతిక

కతతో ఎప్పటికప్పుడు ముందుండాలని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సైబర్ భద్రతా ప్రమాణాల్లో రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబర్చి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించేలా అన్ని పోలీసు యూనిట్లు కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఋతుపవన వాతావరణం చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఈరోజు సాయంత్రం హరారేలో జరిగే 2 T20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన భువనచంద్ర గీతం, సంగీతం కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
7: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
6: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
8: మరి పేరే దేశవాసియం,
7: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
6: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
2: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు సెగ చిత్రం కోసం సునీత సుజన్య పాడిన శ్రీమణి గీతం, సంగీతం జోషువా శ్రీధర్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు సీతారామం చిత్రం కోసం అనురాగ కులకర్ణి, ఎస్ సింధూరి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రగీతం, సంగీతం సమకూర్చిన వారు విశాల్ చంద్రశేఖర్.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన బాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరు ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.
3: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం ప్రీతం చక్రవర్తి.

0: విన్న పాట జాను. చిత్రం కోసం ప్రదీప్ కుమార్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం సమకూర్చిన వారు గోవింద్, వసంత.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన బాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మేరు ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
0: చిత్రసీమ సినిగీతాలు వింటున్నారు. ఇప్పుడు గీతాంజలి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన వేటూరి సుందరమూర్తి గీతం. సంగీతం ఇళయరాజా.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: you might ask me, why is it that important to take a pause? It is because growth does not always look dramatic. Sometimes growth is finally asking for help. Sometimes it is choosing peace over proving itself over and over. Sometimes it is walking away from a path that no longer feels right. And sometimes it is becoming a little kinder to yourself than you were yesterday. And these victories deserve to be celebrated too.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: Now, before we conclude today's show, let me play a beautiful song for all the lovely, beautiful listeners who have been here with me.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్న సీజేపీ ప్రతినిధులతో ప్రభుత్వం ఈరోజు మరో దఫా చర్చలు జరుపుతుంది. వికసిత్ వైబ్రెంట్ గ్రామాల కార్యక్రమంలో ప్రధానమంత్రి రేపు పాల్గొని దేశవ్యాప్తంగా 400 మంది యువజనులతో ముచ్చటిస్తారు. ఈవేళ తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. భారత జింబాబ్వే జట్ల మధ్య 2వ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు హరారిలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేపర్ లీక్లు, పరీక్షా రంగాల్లోని అక్రమాలకు సంబంధించి కఠినమైన శిక్షలు ఖరారు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత చట్టాన్ని వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆకాశవాణికి తెలియజేశాయి. పేపర్ లీక్ కేసుల్లో కఠినమైన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును తీసుకురానున్నట్లు ప్రధానమంత్రి మోదీ నిన్న ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. కాగా పరీక్షా విధానంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA 47 మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ అధికారుల్లో కొందరిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోనున్నారు. పేపర్ లీక్ల వివాదంలో చిక్కుకున్న NTAను పూర్తిగా ప్రక్షాళన చేయడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. పేపర్ లీకులకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోకు ప్రజల నుంచి వచ్చిన స్పందన, సానుకూల సలహాల పట్ల ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్లమెంట్ జరుగుతున్న ప్రస్తుత సమావేశంలో వచ్చే వారం పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మోదీ వీడియో సందేశంలో చెప్పారు. ప్రధానమంత్రి తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ప్రకటించిన ఈ ముసాయిదా బిల్లుకు నిన్న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది.
1: థాంక్యూ ఫ్రెండ్స్, మేరే జో వీడియో పోస్ట్ కియా థా

0: उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा।
1: నిన్న తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా విడుదల చేసిన కొత్త వీడియో సందేశంలో మన సంబంధాలు మరింత బంధంతో దృఢంగా కొనసాగుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 30 కోట్ల 30 లక్షల వ్యూస్ సాధించడం ద్వారా ఒక రీల్కు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న నూతన ప్రపంచ రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సృష్టించారు. దీనికి ముందున్న రికార్డు 30 కోట్ల వ్యూస్గా ఉంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులు నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం ఈరోజు మరో విడత చర్చలు జరుపుతుంది. అంతకుముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందాన్ని కలుసుకున్నారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను సమావేశంలో విన్నామని నడ్డా చెప్పారు. పరీక్ష పేపర్ లీక్లు అరికట్టేందుకు సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను తమ ముందుంచడంతో పాటు కొన్ని సంస్కరణలు కూడా సూచించిందని నడ్డా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం 2026లో పాల్గొని మాట్లాడతారు. ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 400 మందికి పైగా యువజనులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026ను గత నెల 4వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. ఇందులో లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని 74 చైతన్య గ్రామాలున్నాయి. 3 లక్షలకు పైగా యువజనులు పాల్గొన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. స్థానికులతో కలిసి నివసించి స్వచ్ఛతా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన ప్రచారాలు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ కార్యక్రమాలు, స్థానిక కళాకారులతో సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలు సందర్శించడం తదితర అనేక కార్యకలాపాలను ఈ 400 మంది యువజనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక స్వరూపం, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ఆకాంక్షలపై ప్రత్యక్ష అవగాహన అందించడంతో పాటు సామాజిక భాగస్వామ్యం, జాతీయ సమైక్యత, సరిహద్దు గ్రామాల వ్యూహాత్మక ప్రాముఖ్యతపైన లోతైన అవగాహనను పెంపొందించారు. ఈరోజు ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈరోజు భక్తి, కరుణ, శాశ్వతత్వానికి సంబంధించిందని మోదీ పేర్కొన్నారు. భగవాన్ విఠల ఆశీస్సులు ప్రజలకు ఆనందం, సామరస్యం, శ్రేయస్సు కలిగిస్తాయని, దేశాన్ని మెరుగైన సమాజంగా మలిచేందుకు దిశానిర్దేశం చేస్తుందని కూడా ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విఠల్ భగవానుడు, మాతా రుక్మాయి అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు, కొత్త ఉత్తేజం నింపాలని అమిత్ షా ఆకాంక్షించారు. తొలి ఏకాదశి పండుగ ప్రజల జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆకాంక్షించారు. తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చాతుర్మాస వ్రతాలు కూడా ఈరోజు ప్రారంభమయ్యాయి. జమ్మూకాశ్మీర్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత 6 రోజులుగా నిలిచిపోయిన వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్రను ఈవేళ తిరిగి ప్రారంభించారు. బల్తల్, పెహల్గాం 2 మార్గాల ద్వారా యాత్రను పునః ప్రారంభించినట్లు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ ఆకాశవాణికి తెలియజేశారు. సురక్షితమైన యాత్ర కోసం యాత్రికులు యంత్రాంగం జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన చెప్పారు. ఈ ఉదయం జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి 6,269 మంది యాత్రికులతో కూడిన కొత్త బృందం బయలుదేరింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత 6 రోజుల పాటు నిలిచివేసిన శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర కూడా ఈవేళ తిరిగి ప్రారంభమైంది. వాతావరణ పరిస్థితిని అధికారులు సమీక్షించి యాత్రికులకు మార్గం సురక్షితమని ప్రకటించిన తర్వాత తీర్థయాత్రను పునరుద్ధరించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. నిరంతరంగా కురుస్తున్న వర్షాలు, కొండ చర్యలు విరిగిపడ్డం, మార్గంలో ఆకస్మిక వరదలొచ్చే ప్రమాదం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా వైష్ణోదేవి యాత్రను కూడా నిలిపిచేశారు. మరోపక్క కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్

0: ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాలు, తీర కర్ణాటక ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ను పదవి నుంచి తొలగించారు. సంచలనాత్మకమైన ఆరోపణలపై జరిగిన ఓటింగ్లో సభ్య దేశాలు ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ను తొలగించాలని తీర్మానించడంతో బ్రిటన్కు చెందిన న్యాయవాది అయిన ఖాన్ను తన పదవి నుంచి తొలగించారు. ఒక మహిళా సహచరాలపై లైంగిక వేధింపుల ఆరోపణలను దాదాపు రెండేళ్లుగా కరీం ఖాన్ ఎదుర్కొంటున్నారు. ఆరోపణలను ఖండించిన కరీం ఖాన్ తన్ని తాను సమర్థించుకోవడానికి సరైన అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించి భారత్ పతకాల ఖాతాను తెరిచిన పారా అథ్లీట్ జుండు కుమార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్లో జుండు కుమార్ కాంస్య పతకం సాధించారు. ఈ ఘనత తన సామర్థ్యం, పట్టుదల, సంవత్సరాల క్రమశిక్షణకు ప్రతిబింబమని, ఆయన ప్రదర్శన అద్భుతమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఈరోజు హరారే వేదికగా జరిగే 2వ T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గురువారం నాడు జరిగిన మొదటి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 మంతుల్లో చేసిన అర్ధశతకం సహాయంతో 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. T20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో జింబాబ్వేతో జరిగిన 15 మ్యాచ్ల్లో భారత్ 12 సార్లు విజయం సాధించింది. విశేషాలు మరొకసారి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్న సీజేపీ ప్రతినిధులతో ప్రభుత్వం ఈరోజు మరో దఫా చర్చలు జరుపుతుంది. వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి రేపు పాల్గొని దేశవ్యాప్తంగా 400 మంది యువజనులతో ముచ్చటిస్తారు. ఈవేళ తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. భారత్ జింబాబ్వే జట్ల మధ్య 2వ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు హరారేలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వాతావరణకి స్వచ్ఛత ఔర్ సుందరత హమారా దాయిత్వ. డాక్టర్ రామకృష్ణారెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త కృష్ణకుమారి ఈనాటి హిందీ కార్యక్రమంలో.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులను నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరో విడత చర్చలు జరపనుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ను నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సాయంత్రం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాష్ట్రంలో ఋతుపవన వాతావరణం చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ రోజు నుంచి 3 పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరంగా. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులను నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం ఈరోజు మరో విడత చర్చలు జరపనుంది. అంతకుముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేందర్ సింగ్ నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందాన్ని కలిశారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను సమావేశంలో ఓపికగా విన్నామని శ్రీ నడ్డా చెప్పారు. పరీక్షా పేపర్ లీకులను అరికట్టడానికి సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ముందుంచడంతో పాటు కొన్ని సంస్కరణలు కూడా సూచించిందని నడ్డా తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీ ఛార్జ్ ఘటన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 పీపుల్ ప్లాజా నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ నిరసన కార్యక్రమం సాగనుంది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా పాల్గొనున్నారు. వీరితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరుకానున్నారు. అమర్నాథ్ యాత్ర నేటి నుంచి పునఃప్రారంభమైంది. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి తొలి విడతగా జమ్మూ నుంచి బాల్తాల్ బేస్ క్యాంపుకు భక్తులు వెళ్తున్నారు. చారిత్రాత్మక విక్రమ్ 1 మిషన్ విజయవంతం కావడంలో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన మూర్తాల నరేందర్ రెడ్డి కీలక బృంద సభ్యుడిగా తన సేవలు అందించారు. స్కైరూట్ ఏరోస్పేస్లో 5.5 పనిచేస్తున్న ఆయన 20 సభ్యులున్న ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ బృందానికి లీడర్గా విస్తరిస్తున్నారు. లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, టెస్టింగ్, లాంచ్ ఆపరేషన్లో నరేందర్ రెడ్డికి మంచి నైపుణ్యం ఉంది. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: గత 6 నుంచి నేను స్కైరూట్ లో వర్క్ చేస్తున్నానండి. లిక్విడ్ ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సిస్టమ్స్ లో అక్కడ ఏంటంటే డిజైన్ నుంచి ఫైనల్ గా టెస్టింగ్, ఇంటిగ్రేషన్, లాంచ్ వరకు మెంబర్ గా ఉన్నానండి. యాక్చువల్ గా డిజైన్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్స్ అన్ని మొత్తం ఇండియా నుంచే తయారైనాయండి. స్వతహాగా ఇండియాలో తయారైన ఎంటైర్ వెహికల్ మేము లాంచ్ చేశామండి.
1: అమెరికా, చైనా తర్వాత ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ను కక్షలోకి పంపించిన 3 దేశంగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. మంచిర్యాల జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. చెన్నూరు, పంచకోశ, ఉత్తరవాహిని, గోదావరి తీరం, ప్రాణహిత నదీ తీర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గంగాదేవికి ప్రత్యేక పూజలు, దివ్యహారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి దంపతులు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రామాలయంలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, కాగజ్నగర్లో మాజీ ఎమ్మెల్యే కోనప్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని నంబాల, గంగాపూర్, టోంకిని, ఈస్గాం ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తొలి ఏకాదశి పర్వదానాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివార్లకు అర్చకులు, వేద పండితులు పంచామృత, పంచ ఉపనిషత్తులతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 30 నాటికి ప్రభుత్వ రెసిడెన్షియల్ కేజీబీబీ మోడల్ పాఠశాల విద్యార్థులందరికీ 2 జతల నాణ్యమైన యూనిఫామ్లు అందించేలా కుట్టుపనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో యూనిఫామ్ల కుట్టుపనుల పురోగతి, సీజన్ల పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై సమీక్షించారు. సంగారెడ్డి జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ

0: రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 74% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. నారాయణఖేడ్ 87%, ఆందూలు 83%, జహీరాబాద్ 70%, సంగారెడ్డి 74%, పటాన్చెరు 58% ప్రగతి సాధించాయని, 95% లక్ష్య సాధనకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం hexantil@arnews_hvdn ఫాలో అండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కంది, మొక్కజొన్న, పెసర, వేరుశనగ వంటి పంటల సాగుపై రైతులు అవగాహన కల్పించాలని, నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎల్నిలో ప్రభావంతో తక్కువ నీటితో సాగు చేసే ఉద్యాన పంటలకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా ఉద్యానవన అధికారి జినుగు మరియన్న సూచించారు. నీటి పొదుపు కోసం బిందు, తుంపర సేద్య విధానాలను పాటించాలని ఆయన ఆకాశవాణి ప్రతితో చెప్పారు.
1: రైతాంగం బిందు సేద్యము, మల్చింగ్, ఫారం పాండ్స్ మొదలైన నీటి సంరక్షణ పద్ధతులు సద్వినియోగం చేసుకుని పంటలు సాగు చేయాలి. స్వల్పకాలిక పంటలు, ఆరుతడి పంటలు మనం మాత్రమే సాగు చేయాలి. మార్కెట్ లో ఉన్న కూరగాయలను కూడా సాగు చేసుకోవాలి. మనకు రైతాంగం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే రాయితీల్ని ముఖ్యంగా మల్చింగ్, బిందు సేద్యం, కూరగాయల పందిరి ఇలాంటి ఫారం పాండ్స్ వాటిని ఉపయోగించుకోవాలి.
0: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రభుత్వ చేయమని తెలిపారు. ఎల్నిలో ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ కరీంనగర్ దిగువ మానేర్ జలాశయం ద్వారా ప్రజలకు ఈ సంవత్సరం తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కరీంనగర్ సర్కిల్ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన మా ఆకాశవాణి ప్రతినిధి హనుమండ్ల సంపత్ కుమార్తో మాట్లాడుతూ
2: లోయర్ మైనర్ డ్యామ్ లో 24 TMs కి ఓన్లీ 5 TMC మాత్రమే ఉన్నవి. దీని గురించి మేము చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ ఎల్నిలో ఎఫెక్ట్ ని అంటే ఇప్పుడు ఇరిగేషన్ కి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం తాగునీటికి ఇవ్వాలని, ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ

0: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎస్ఎన్వాయిలో పోలీసులు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 1000 లీటర్ల బెల్లపు పానకం ధ్వంసం చేయగా 30 లీటర్ల కుటుంబాన్ని స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై కేసులు నమోదు చేసి పత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేసినట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నషామక్తు భారత్ కింద హన్మకొండ పింగళి మహిళా కళాశాలలో జూలై 8వ తేదీన సాంస్కృతిక సృజనాత్మక పోటీలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని గురుకుల పాఠశాలలు కళాశాల వసతి గృహాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి స్వీపింగ్ శానిటేషన్ నిర్వహణకు అర్హత గల ఏజెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఉమామేశ్వర తెలిపారు. రాజన్న సిరిసిల్ జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణతో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జిల్లా కార్యాలయంలో వీక్లీ పీరియడ్ పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది నిబద్ధతో ప్రజల మన్నులు పొందాలని, ఆరోగ్య శ్రద్ధతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులు నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరో విడత చర్చలు జరపనుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ను నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సాయంత్రం హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితాలోకం.

0: ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ మునిగివేతల నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీమతి సరస్వతి కరవది గారి ప్రసంగం.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జూలై 11వ తేదీన ఈ సంవత్సరమే వియత్నాంలో తామెక్కిన బోట్ తిరగబడిన సంఘటనలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా వారు పనిచేసే కంపెనీ వారు పంపిన విహారయాత్రకు వెళ్లిన వాళ్లు. మరి లైఫ్ జాకెట్లు లేవా అంటే ఉన్నాయి, కానీ వాటిని వాళ్లు ఒళ్ళో పెట్టుకున్నారు, ధరించలేదు. ఆ నిర్లక్ష్యం ఖరీదు వారి ప్రాణాలు. నేను చెప్పింది ఇటీవలే జరిగిన సంఘటన, కానీ ఇలాంటి సంఘటనలు ఎన్నో మరెన్నో. మనందరికీ తెలుసు, నీరు సృష్టికి మూలం, అదే మన జీవనాధారం. మీ అందరూ వినే ఉంటారు, ప్రపంచంలో ఏ నాగరికత అయినా నదీ తీరాల్లోనే పరిఢవిల్లింది. అంటే నీరు మానవుడి మనుగడకే మూలాధారం. మనం ఆహారం లేకుండా అయినా కొన్ని రోజులు బ్రతకగలం, కానీ నీరు తాగకుండా ఉండలేమన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా నీరుకు సంబంధించినంత వరకు ఒక పార్శ్వం, ఇదే నీటికి మరో పార్శ్వం కూడా ఉంది. ఏ నీరైతే ప్రాణాధారమో, ఏది లేందే మనం బ్రతకలేమని ఇప్పటి వరకు మాట్లాడుకున్నామో, అదే నీటి వలన మనం కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలను కోల్పోయే ప్రమాదమూ ఉంది. ప్రాణాధారమైన నీరే ప్రాణాలను హరించే మృత్యువుగా మారుతోందంటే మీ అందరికీ ఆశ్చర్యం కలగవచ్చు. కానీ నమ్మలేని నిజం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఇంచుమించు 300,000 మంది నీటిలో మునగటం వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు. అంటే సగటున రోజుకు 650 మంది, అంటే గంటకు ఇంచుమించు కాస్త తక్కువగా 30 మంది. ఈ మరణాల సంఖ్యను

0: వాటిని నివారించాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రతి ఏటా జులై 25వ తేదీని యునైటెడ్ నేషన్స్ వారు ప్రపంచ ముంపు నివారణ దినోత్సవంగా పాటించాలని తీర్మానించారు. ఈ తీర్మానం నిజానికి 2021 ఏప్రిల్లోనే చేయబడింది, కానీ ఆ విషయం చాలా మందికి తెలియదు. అయితే ఇటీవల కాలంలో నీట మునిగి సంభవించే మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతుండటంతో ఈ మునిగివేతల నివారణ దినోత్సవం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అందరికీ ఈ విషయమై, అంటే నీళ్లలో మునిగిపోవటం వలన కలిగే మరణాలను నివారించటం గురించి, నీటి భద్రత గురించి అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. అదే అంతర్జాతీయ మునిగివేతల నివారణ దినోత్సవం ముఖ్య గమ్యం కూడా. ఎనీవన్ కెన్ డ్రౌన్, నో వన్ షుడ్ అన్నది దీని నినాదం. ఎవరైనా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో, ఈత కొలంలో మునిగి మరణించారంటే మనం అర్థం చేసుకోగలం. కానీ ఇంట్లో ఉండే నీటి తొట్లలో నీరు కూడా మరణాలకు కారణమవుతోందంటే నమ్మగలమా? కానీ అది నిజం. పసిపిల్లల మరణాలకు ముఖ్యమైన కారణం ఇళ్లలోని నీళ్ల తొట్లలో మునగటం. గృహావసరాలకు నిల్వ ఉంచుకున్న నీరు పసిపిల్లలకు ప్రాణాంతకమవుతోంది. అంతకు మించిన విషాదం మరొకటుందా? ముఖ్యంగా 1 ఏడాది నుండి 5 సంవత్సరాల మధ్య వయసు పసిపిల్లల అకాల మరణాలకు మొదటి 3 ముఖ్య కారణాల్లో ఒకటి నీళ్లలో మునగటం. అంటే ఎంత బాధగా ఉంటుంది! మన ప్రాణాలను నిలిపే నీరే మన ప్రాణాలను హరించే ఒక నిశ్శబ్ద శత్రువు అనేది మనం గుర్తించలేకపోతున్న చేదు నిజం. మన దేశంలో ఈ నీళ్లలో మునగటం ద్వారా మరణం అనే సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రతి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు, యువకులు ఈతకు వెళ్లి నీళ్లలో మునిగి మరణిస్తున్నారు. పుష్కరాలు, పండగలప్పుడు నదుల్లో పుణ్యస్నానాలు చేస్తూ విహారయాత్రలకు వెళ్లినప్పుడు సరదాగా కాలవల్లోకి, వాగుల్లోకి దిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో అయితే ఎంతో మంది, ముఖ్యంగా యువత, సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు కోల్పోతున్నారు. కెమెరాలోకి చూస్తూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ జారి లోతైన నీళ్లలో పడి కొట్టుకుపోయి లేదా మునిగిపోయి ప్రాణాలను పోగొట్టుకున్న వారి గురించి వింటుంటే ఆవేదంతో పాటు కోపం కూడా కలగటం సహజం. ఇలాంటి వార్తలు పత్రికల్లో చదివినప్పుడు ఎవరి మనసైనా కలుక్కుమంటుంది. ఈ మరణాలకు కారణాలను విశ్లేషిస్తే ఈత రాని వారు కూడా నీళ్లలోకి దిగటం ఓ ప్రధాన కారణం అనిపిస్తుంది. అంతేకాదు, అక్కడ ఉంచిన ప్రమాద హెచ్చరికలను గమనించకపోవటం, గమనించినా పట్టించుకోకపోవటం కూడా ఈ రకమైన ప్రమాదాలకు కారణమే. నీటి లోతును సరిగ్గా అంచనా వేయకుండా ఒక్క అడుగేసినా కొట్టుకుపోవటం ఖాయమే కదా. నదుల వంటివి పైకి ఎంత ప్రశాంతంగా కనిపించినా లోన సుడిగుండాల్ని కలిగి ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే చాలా చోట్ల పసిపిల్లలను పర్యవేక్షించటంలో చూపించే నిర్లక్ష్యం వాళ్లు నీటిలో మునిగిపోవటానికి కారణమవుతుంది. ఒక్క నిమిషం ఏమరపాటుగా ఉన్నా ఆ నిర్లక్ష్యమే పసిపిల్లల ప్రాణాలకు ప్రమాదం అవుతుంది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే విహారయాత్రలకు వెళ్లినప్పుడు బోటింగ్ కనెళ్లి ప్రాణాల్ని కోల్పోవటం. అలాంటప్పుడు పొరపాటున నీళ్లలో పడితే మునిగిపోకుండా ప్రాణాల్ని కాపాడే లైఫ్ జాకెట్లు అక్కడే ఉంటాయి. కానీ వాటిని ప్రయాణికులు ధరించరు, నిర్వాహకులు ధరించమని హెచ్చరించరు. ఆ నిర్లక్ష్యమే బోటు తలకిందులైనప్పుడు లేదా ప్రయాణికులు పొరపాటున నీట పడ్డప్పుడు ప్రాణాంతకం అవుతోంది. ఎన్నిసార్లు మనం నది
1: WhatsApp requests, song dedications, inka ennenno. Only on Vivid Bharati Akashwani Telugu prapanchamanta vinochu. Ela antara? Simple. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: చాలా వరకు రైట్ ఆన్సర్స్ వచ్చేసాయి అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో గ్లాడ్. ఎందుకంటే ఇంతమంది సమాధానాలు ఎంత స్పీడ్గా చదవాలి అనే ఆలోచనలో పడ్డాను కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ పర్ఫెక్ట్గా ఇన్ టైంకి ఆన్సర్ చేసినందుకు గాను. అండ్ తాడేపల్లి గోడెం నుంచి లక్ష్మీ ప్రియా గారు మెసేజ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ నేను బై ఎండ్ ఆఫ్ ద ఇది నేను రివీల్ చేస్తాను కదా, అందుకని అంటున్నాను అనమాట. ఖైరతాబాద్ నుండి జయలక్ష్మి గారు, సురారం ఎస్ఎన్ మూర్తి, పద్మావతి శిల్ప, లక్ష్మీ సుప్రియ, లత ఫ్రమ్ పోచారం, ఎంఎం శాస్త్రి, ఉమా అమ్మన గుర్తి నుండి బొమ్మిదేని, లక్ష్మీనారాయణ, గీతానగర్ నుండి చోడవరపు నాగేశ్వరరావు గారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథన్, కళావతి సంధ్య.

0: ప్రొద్దుటూరు కడప జిల్లా, మహాలక్ష్మి ఫ్రమ్ కౌకూరు, దోర్నాల సుదర్శన్, నేమాని గ్రామం నుండి పున్న వెంకటేశం, మురళీధర్, అడెపు సంతోష్, అప్పలరాజు ఫ్రమ్ పెడిన, పాలెంపోలయ్య, ఓంకార్ లక్ష్మీ నరసింహ నరేష్ మహబూబ్ నగర్ జిల్లా, కాళ్ళ శ్రీనివాస్ కోదాడ, గజ్వేల్ చేర్ల వెంకటేష్, నాగనాథ్ గుప్తా నిజామాబాద్. తొలి ఏకాదశి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అని తెలియజేస్తూ సీతాఫల్ మండి నుండి రాకేష్ గారు విషెస్ అండ్ ఆన్సర్ రెండు పంపించారన్నమాట. అండ్ శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు, బలరామ్ హరిణి, నిఖిల్ ఫ్రమ్ బోయిన్పల్లి, నెక్స్ట్ వీక్లీ బజార్ నుండి మురారి, జ్ఞానేశ్వర్ గారు ఫ్రమ్ అతాపూర్, దోర్నాల బాలరాజు గారు, ఆర్మూర్ నుండి రాధా శ్రీష, నిజామాబాద్ నుండి కీర్తిరాజ్ అండ్ కర్నూలు నుండి బ్రహ్మయ్య, రాజన్నపేట నుండి పాలెం పోలయ్య, పెద్దాపురం నుండి సూరిబాబు, నెక్స్ట్ మొహమ్మద్ జైనుద్దీన్, నందిపేట నుండి వెంకటేష్, నెక్స్ట్ డాక్టర్ వెంకన్న గారు సమాధానం చెప్పారు కానీ పేరు అనౌన్స్ చేయలేదు, పంతాడి శ్రీనివాస్ గారు, అలాగే ఉమ్మెడ నుండి తనిష్క, బాలాజీ, సావిత్రి, కుబేర్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అయితే ఆన్సర్ వచ్చేసి నైట్రోజన్, అంటే మ్యాక్స్ దాదాపు ఒక 80% వరకు అదే ఉంటుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా రివీల్ చేసేస్తాను అండ్ చక్కగా దానికి కూడా సమాధానం చెప్పండి. ప్రపంచంలో అతి లోతైన మహాసముద్ర గర్భం ఏది? అతి లోతైన అంటే అఫ్కోర్స్ అన్నీ లోతుగా ఉండేటువంటి సముద్రాలే కానీ ఇంకా లోతైన అన్నమాట. 04023240852 నెంబర్కి మెసేజ్ చేసేయండి. అండ్ వర్షాకాలం వస్తే నాకు చక్కగా చెట్లు నాటాలి అనిపిస్తుంది అని ఒక పర్సన్ మెసేజ్ చేశాడు, తన పేరేంటో కూడా చెప్తా పాట తర్వాత. స్టే ట్యూన్డ్, జాతిరత్నాలు సినిమాలో నుండి పాట మీకోసం, స్టే ట్యూన్డ్.
1: చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టమని పెళ్లి.
0: డాక్టర్ వెంకన్న గారు సమాధానం చెప్పారు కానీ పేరు అనౌన్స్ చేయలేదు, పంతాడి శ్రీనివాస్ గారు, అలాగే ఉమ్మెడ నుండి తనిష్క, బాయ్.

బావ్ బ్యాక్ అగైన్ షో టైం కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ నేను క్వశ్చన్స్ రివీల్ చేసాను అండ్ ఆన్సర్లు మీరే రివీల్ చేస్తారు కదా, అది అన్నమాట విషయం. అండ్ చాలా వరకు సమాధానాలు అన్ని రైట్ పంపించారు అండ్ అఫ్ కోర్స్ కొన్ని రాంగ్ కూడా పంపించారు, తప్పే ఉంది తెలిసిందే పంపిస్తారు కదా రైట్. సో మరి రైట్ ఆన్సర్స్ ఏంటో రాంగ్ ఆన్సర్స్ ఏంటో ఒకసారి అలాగ లుక్ ఇద్దామండి. నేను చక్క మీరు మెసేజ్ చేయొచ్చు నాకు 0402324 0852 నెంబర్కి. పుష్పశ్రీ అండ్ శ్రీనివాసరెడ్డి గారు పంపించారు సైదాబాద్ నుండి రైట్ ఆన్సర్, సీతాఫల్ మండి నుండి మల్లికార్జున్ గారు ఆల్సో రైట్ ఆన్సర్. అండ్ ఇప్పటిదాకా క్వశ్చన్కి కాదు, ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. జో హోగయా దాన్ని మళ్ళీ నేను తీసుకురాలేనన్నమాట బ్యాక్. అండ్ మీరు ఆడియో మెసేజెస్ పెట్టకూడదు, ఓన్లీ మెసేజెస్ టైప్ చేసి పెట్టాలన్నమాట. హరికుమార్ ఓల్డ్ బోయిన్పల్లి నుండి పంపించాడు రైట్ ఆన్సర్. కొంతమంది ఫొటోస్ అవి అప్లోడ్ చేస్తున్నారు, అక్కర్లేదండి సమాధానం చెప్తే సరిపోతుంది. రాకేష్ ఫ్రమ్ సీతాఫల్ మండి రైట్ ఆన్సర్. గజ్వెల్ నుండి షేర్ల వెంకటేష్, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ బోయిన్పల్లి నుండి మురళీధర్, అమ్మన్ గుర్తి నుండి నెక్స్ట్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్. సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుండి బలరాం హరిని నిఖిల్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమ్స్ అడెపు సంతోష్ గారు రైట్ ఆన్సర్. ఒక్క సమాధానం ఏది అనేది మీరు డిసైడ్ అవ్వాలి, నేను డిసైడ్ అవ్వడానికి పెట్టకూడదు. 2-2 ఆన్సర్స్ అక్సెప్ట్ చేయను. షేర్ల వెంకటేష్ గారు 2-2 టైమ్స్ ఇలా పంపించేస్తే ఎలా. అండ్ నెక్స్ట్ ఎంఎం శాస్త్రి గారు రైట్ ఆన్సర్. పెద్దపురం నుండి సూర్య బాబు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. డాక్టర్ వెంకన రైట్ ఆన్సర్. భీమర్తి తనిష్క్ రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ మార్కండేయ లక్ష్మి ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమ్స్ ఇంకా వెయిటింగ్ అఫజాది కూడా నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అంతే. అండ్ బా ఏమన్నా టాలెంటెడ్ ఆ మెసేజ్ చేసేవాళ్ళు, ఊరికే మెసేజ్ సమాధానం చెప్పకుండా దాచి వాళ్ళ పేర్లు రివీల్ చేసేసారంటే డైరెక్ట్గా పేరు చదివేస్తామని. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. అండ్ ఇట్స్ క్రేజీ. సమాధానం వచ్చేసి మెరీనా ట్రెంచ్ అన్నమాట. అండ్ చాలామంది పసిఫిక్ పంపించారు, నా అది చాలా తప్పుడు సమాచారం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. ఏ లోహం సాధారణ ఉష్ణోగ్రతలో ద్రవ రూపంలో ఉంటుంది? ఓకే, ఏ లోహం సాధారణ ఉష్ణోగ్రతలో ద్రవ రూపంలో ఉంటుంది? సమాధానాన్ని 0402324 0852 నెంబర్కి హ్యాపీగా మీరు మెసేజ్ చేసేయచ్చు. అండ్ ఆ లోపు మీకోసం నేను ఇష్క్ సినిమాలో నుండి ఒక మంచి పాట వినిపించేస్తున్నానమాట. స్టే ట్యూన్డ్. తేజ సజ్జ యాక్ట్ చేసినటువంటి మూవీ ఇది.

సో ఆన్సర్స్ ఆర్ రెడీ అండ్ సమాధానం చెప్పడానికి చాలా చాలా ప్రిపేర్ అయిపోయి ఆన్సర్ రివీల్ చేసిన వాళ్ళందరి నేమ్స్ అలా అలా ఒకసారి లుక్ వేసి చదివేస్తే కంప్లీట్. సో తెలుసు కదా 0402324 0852 నెంబర్కి మెసేజ్ చేయాలి. ఓల్డ్ బోయిన్పల్లి నుంచి హరీష్ కుమార్ రైట్ ఆన్సర్ అండ్ సుప్రియా శ్రీహర్ష సురారం నుంచి మెసేజ్ చేశారు. రాము ఫ్రమ్ బల్కంపేట్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా కొంతమంది ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ అండ్ బాలానగర్ నుండి కృష్ణ గారు, అసన్ మూర్తి రాణి ఫ్రమ్ సురారం రైట్ ఆన్సర్, రాకేష్ సీతాఫల్ మండి నుంచి, దోర్నాల సుదర్శన్ గారు, అలాగే సత్య ఫ్రమ్ హైదరాబాద్, కల్పన నాగోల్ నుండి, బాలకృష్ణ నర్సంపేట గజ్వేల్ నుండి, షేర్ల వెంకటేష్ పెడన, అప్పల్ రాజు ప్రొద్దుటూరు నుండి, దస్తగిరి, యా దస్తగిరి, నెక్స్ట్ ప్రేమ్నాథ్ ఆర్మూర్ నుంచి కళావతి, అలాగే మురళీధర్ బోయిన్పల్లి నుండి, మిరియాల తిరుమల్లయ్య, పేరు భలేగా ఉందండి మీది, లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తి నుండి, తర్వాత ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి కీర్తిరాజ్, భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అండ్ లక్ష్మీ, నేమాని గ్రామం నుండి పున్న వెంకటేశం గారు, హేమలత అండ్ నెక్స్ట్ ఓపెన్ ప్లేస్లో పెట్టాలి అని ఉంది అని చెప్పాను కదా, అయితే వాళ్ళది గోదావరి, ఐ మీన్ అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కన్ఫర్మ్గా చెప్పలేదు, గోదావరి చుట్టూ ఓపెన్ ప్లేస్ దగ్గర కూడా చాలా చెట్లు మొలుస్తాయి. సో వాటన్నిటిని తీసి చాలా క్రమ పద్ధతిలో మేము నాటేస్తూ వాటిని కేర్ఫుల్గా పెంచుతూ ఉంటామన్నమాట. తిని పారేసిన మామిడి టెంకర్ నుంచి వచ్చినటువంటి ఒక చెట్టు, ఒక మొలక వచ్చింది అండ్ అది కూడా నాటాము, చాలా హ్యాపీగా ఉంది అంటూ షేర్ చేశారు కాళి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ నుండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలయ్య గారు మెసేజ్ చేశారు. భీమర్తి తనిష్క ఫ్రమ్ ఉమ్మెడ, అడపు సంతోష్ రైట్ ఆన్సర్, గీతానగర్ నుండి రమాదేవి, మొహమ్మద్ జైనుద్దీన్ కూడా మెసేజ్ చేశారు. అలాగే తనకి కూడా రకరకాల చెట్లు పెంచాలని చాలా ఇష్టం అంట అండ్ పెంచుతారంట కూడా. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, పద్మనాభం గారు రైట్ ఆన్సర్, నెక్స్ట్ ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల, పేరు వెరైటీగా ఉంది కదా ఈసారైనా. నెక్స్ట్ మధుకర్ ఫ్రమ్ నందిపేట రైట్ ఆన్సర్ అండి. ఇందాక నేమ్ మిస్ అవ్వడం అంటే బై ఎండ్ ఆఫ్ ద టైం చెప్తారు కదా, సో అందుకని. నెక్స్ట్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు, ధనరాజన్ సునీత రైట్ ఆన్సర్, లక్కవరం, వావ్ లక్కవరం వెంకట్ గారు మెసేజ్ చేశారు, వెల్లుల్ల నుండి జాప భూమేశ్వర్ అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ అండ్ రోజా, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, శ్రీనివాస్ ఫ్రమ్ ఫిర్జాదీ కూడా. నెక్స్ట్ సేమ్ ఆన్సర్ చెప్పారు, పేరు చెప్పలేదు, దోర్నాల బాలరాజు, అలాగే డాక్టర్ వెంకన్న, కానుగుల గోపాల్, శాస్త్రి ఉమా, సుగంధి కార్తిక్ పంజాగుట్ట నుండి, వెంకట్ ప్రసాద్, సత్య ఏమంటారు

అది సమాధానం అన్నమాట. అండ్ థ్యాంక్ యూ, చక్కగా అందరూ రివీల్ చేశారు, ఆన్సర్ చేశారు అండ్ మెసేజ్ కూడా చేశారు. ఇప్పుడు మీకోసం మంచి పాట వినిపించబోతున్నాను అండ్ ఆ లోపు ఇంకొక క్వశ్చన్ కూడా నేను మీకోసం ప్లాన్ చేసేసాను అనమాట. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇది చాలా సింపుల్ యాక్చువల్లీ, ఇదిగా చెప్పేయచ్చు కూడా. రెడ్ ప్లానెట్ అని మనకు తెలుసు కదా, సో దేన్ని పిలుస్తాం రెడ్ ప్లానెట్ అనేసి. ఇట్స్ వెరీ సింపుల్ బట్ స్టిల్ మీకోసం ఇంతవరకు అన్ని సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చేసాను కదా, ఇది కూడా అలాంటిదే. ఆన్సర్ చేసేయండి 0402324085252 నెంబర్కి. అండ్ ఇంకా మాట్లాడుకుందాం పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఆన్సర్స్ రెడీగా ఉన్నాయండ్, అలాగే రివీల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సమాధానం పంపించేసి మీరు రెడీగా ఉన్నారు, అర్థమైపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్స్తో రెడీగా ఉన్నారని తెలిసిపోతుంది. అండ్ టైం చూస్తే 1:30 ఎగ్జాక్ట్లీ. అండ్ ఇదే లాస్ట్ క్వశ్చన్. రివీల్ చేసిన వాళ్ళలో సురారం హైదరాబాద్ నో నో నో నో సురారం నుంచి మూర్తి అండ్ రాణి హరీష్ కుమార్. నెక్స్ట్ గజ్వేల్ షేర్ల వెంకటేష్, జయలక్ష్మి గారు ఫ్రమ్ ఖైరతాబాద్ ప్రొద్దుటూరు జిల్లా నుండి, దస్తగిరి మౌనిక వెంకటేష్. వై ఇట్స్ వెరీ ఓకే, అది ఎందుకు సన్కి అంత దగ్గరగా ఉంది అని క్వశ్చన్ వేశారు ఒకరు. నెక్స్ట్ లత పోచారం నుండి. అండ్ నెక్స్ట్ దోనాల సుదర్శన్ గారు, దోనాల బాలరాజు గారు, నా పేరు ఎందుకు చదవడం లేదు అంటూ ఇంకా కొందరు. ఓకే, ఇప్పటిదాకా అయిపోయిన క్వశ్చన్కి కాదు, ఇప్పుడు సమాధానం చెప్పండి, చదువుతాను. శ్రీనివాస్ ఫ్రమ్ ఫిర్జాదిగూడ హనుమాన్ టెక్కడి హైదరాబాద్ నుంచి కూడా ఒకరు మెసేజ్ చేశారు. విజయ్ కుమార్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, మున్నగ్గపతి సరస్వతి ఫ్రమ్ గోల్నాక, అప్పలరాజు ఫ్రమ్ పెడన, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట, అండ్ సంతోష్ కుమార్ ఫ్రమ్ యాప్రాల్, సీతాఫల్ మండి నుండి అనిత, మురళీధర్ ఫ్రమ్ బోయిన్బల్లి, నేమాని గ్రామం నుండి పున్న వెంకటేష్, అండ్ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుండి నరీష్ అండ్ రోజా, పద్మనాభం అరుణ, శశాంక్ గాయత్రి, శ్రీనివాస్ రాజన్నపేట నుండి, ఆ తర్వాత ప్రేమ్నాథ్ అండ్ కళావతి, నాగ్నాథ్ గుప్తా డిస్ట్రిక్ట్ మేడ్చల్ నుండి, రేవతి అండ్ నరసింహమూర్తి, అడిపు సంతోష్, వీక్లీ బజార్ నుండి మురహరి, మిరియాల తిరుమలయ్య గారు, అండ్ నెక్స్ట్ కీర్తిరాజ్ ఫ్రమ్ నిజామాబాద్, శ్రీనివాస్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ, అండ్ లక్ష్మి డాక్టర్ వెంకన్న గారు, పాలెంపోలే గారు, బొడ్డు షేఖులు అండ్ శ్యామల అండ్ కంప్లీట్ ఫ్యామిలీ. నెక్స్ట్ గ్రహం పెద్ద పెద్దంబర్పేట నుండి అంబదాస్ గారు, కాళ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ అతాపూర్ నుండి ప్రవీణ్ మహి మెసేజ్ చేశారు, ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్ అండ్ శ్యామల, మధుకర్ ఫ్రమ్ నందిపేట్, వై వెంకట్ ఫ్రమ్ లక్కవరం, మహమ్మద్ ఇనాయతుల్లా ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి, మహమ్మద్ జైనుదన్ అండ్ రాంపురం నుండి, కట్ల సతీష్ అండ్ సంతోష్, ఊర్మిళ సతీష్, సునీత ధనరాజ్ ఫ్రమ్ శివ గంగానగర్. నెక్స్ట్ తుకారాం గేట్ నుండి వెంకట ప్రసాద్ అండ్ చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్ అండ్ లలిత రవి తేజశ్రీ. నెక్స్ట్ సంతోష్ ఫ్రమ్ అంగా హైదరాబాద్, రాజేశం సరోజిని, తనిష్కి భీమూర్తి నుంచి, తనిష్క సారీ ఉమ్మడ నుండి. నెక్స్ట్ సాంబయ్య గారు, డి డిష్ రమేష్ గారు. అండ్ నెక్స్ట్ కానుగుల గోపాల్ హనుమకొండ నుంచి వేముగంటి ప్రవీణ్ కుమార్. అండ్ నెక్స్ట్ చక్రపాణి అండ్ చందన. నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అండ్ లక్ష్మి, బాలరాజు ఫ్రమ్ వనస్థలీపురం, కానుగుల గోపాల్. 2 times మెసేజెస్, టూ మచ్. అదండి ఇవాల్టి మెసేజెస్ లిస్ట్ అనమాట. కొమ్మల నుండి ఖలీల్, ఊరుగొండ సాంబయ్య గారు కూడా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆన్సర్ అంగారక గ్రహం ఇట్స్ మార్జ్, అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ మీ మెసేజెస్కి. అండ్ ఇంకొక పాట విందాం, స్టే ట్యూన్డ్.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక మహిళ గురించి తెలుసుకోవడం, మనలో ఉండేటువంటి క్వాలిటీస్ని ఇంకా బెటర్ చేసుకోవడం, వాళ్ళు సాధించిన దాన్ని చూసి గర్వపడడం, మనం చేయలేదంటూ ఏమీ లేదు, కాకపోతే అసలైన ప్రణాళిక దేనిపైన మనకు ఇంట్రెస్ట్ ఉంది, ఏది చేస్తే మనకి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, అలాగే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే ఎదుర్కోగలిగే సత్తా ఏ పని చేస్తే తెలుస్తుంది, ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా మనం రెగ్యులర్గా శక్తిశీలిలో తెలుసుకుంటూ ఉంటాం. అటువంటి ఒక లేడీ టైగర్, లేడీ సింగం, అసలు ఇంకా చెప్పాలి అనంటే ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించేటువంటి పర్సనాలిటీ. 102 సంవత్సరాలు దాదాపు బ్రతికినటువంటి ఒక మహిళ, ఆవిడ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం శక్తిశీలిలో. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్, నాకు చాలా హ్యాపీగా ఉంది తన గురించి మాట్లాడడం, చెప్పడం. ప్రజెంట్ ఇప్పుడు ఆవిడ మనతో లేరు, కానీ తాను చేసిన సేవలు, తన గొప్పతనం, తన లైఫ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ అండ్ అచీవ్మెంట్స్ అన్నీ అలా సాక్ష్యాలుగా ఉండిపోయాయి. ఆవిడ గురించి తెలుసుకుందాం. ఒక మంచి పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే ఈ సంపూర్ణ వినోదం.

అండ్ ఇందాక నేను చెప్పాను కదా, ఇలాంటి మహిళల గురించి తెలుసుకుంటే మనకి కూడా ఏదన్నా ఒకటి సాధించి తీరాలి అనేటువంటి ఒక ఎంథూజియాజం డెఫినెట్లీ పెరుగుతుంది. అండ్ ప్రతిరోజు ఇలాంటివి వినడం మనలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని కూడా క్రియేట్ చేస్తుంది అండ్ మనం దాన్ని నమ్మచ్చు. ఇండియాలోనే తను ఒక ఫస్ట్ కార్డియాలజిస్ట్, ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అలాగే ఫస్ట్ కార్డియా క్లినిక్ పెట్టినటువంటి మహిళ కూడా ఆవిడే. పుట్టింది మయన్మార్లో, చదివింది మెడిసిన్, ఆ తర్వాత లండన్లో కొద్ది రోజులు వర్క్ కూడా చేశారు. తర్వాత కొన్ని ఏళ్ళు గడిచాక స్వీడన్లో కొన్ని రోజులు వర్క్ చేశారు. ఆ తర్వాత బెస్ట్ స్టూడెంట్గా, అంటే తను మెడిసిన్ చదువుకునేటువంటి స్టూడెంట్లో ఆ టైంలోనే తన ఎడ్యుకేషన్ కానీ లేకపోతే తన డెడికేషన్ కానీ చూసి ప్రొఫెసర్స్ అందరూ కూడా తనని ది బెస్ట్ స్టూడెంట్ అని పొగిడేవారట. ఆవిడ పేరే పద్మావతి గారు. సో ఈ పద్మావతి గారి గురించి, అలాగే ఆవిడ చేసినటువంటి సేవల గురించి, తను అందుకున్నటువంటి పురస్కారాల గురించి కూడా చెప్తాను మెల్లిమెల్లిగా. ప్రజలకు సేవ చేసేటువంటి ఒక గొప్ప డాక్టర్గా ఆవిడ పేరు సంపాదించుకున్నారు. ఆ పేరు ఇప్పటికీ అలాగే చిరస్థాయిగా నిలిచిపోయిందన్నమాట. మరి పద్మావతి గారు చేసినటువంటి ఆ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో అది ఎంతమందిని ఇన్స్పైర్ చేసిందో తెలుసుకుందామా ఒక పాట తర్వాత? స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేశారు పద్మావతి గారు. ఆ తర్వాత ఢిల్లీలో ఒక కార్డియాలజీ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగిందన్నమాట. విశేషమైన కృషి ఏదైతే ఉందో అది ఆవిడ హార్ట్కి సంబంధించినటువంటి విషయాలపైనే ఎక్కువగా మొగ్గు చూపి చేశారట. అది కూడా ఎప్పుడు ఇప్పుడు కాదు, 1950s. ఆ టైంలోనే ఆవిడకి ఒక కార్డియాలజీకి సంబంధించినటువంటి క్లినిక్ ఓపెన్ చేయాలని, ప్రతి ఒక్కళ్ళకి హార్ట్ ఇష్యూస్ రాకుండా హెల్ప్ చేయాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎక్విప్మెంట్స్ పెట్టాలని, అటువంటి ఇంట్రడక్షన్ జరగాలని, ఇంట్రడ్యూస్ చెయ్యాలని, అలాంటి ఎక్విప్మెంట్స్ అందరికీ సరైన వైద్యం అందాలి అని ఇలా చాలా ఆలోచనలు ఉండేవట. అండ్

అవన్నీ కూడా దాదాపు చెయ్యడానికి, అటువంటి క్లినిక్స్ అన్నీ కుదరడానికి చాలా చాలా కృషి కూడా చేశారట. అలా 1954 తరువాత తక్కువ మంది మహిళల్లో పద్మావతి గారు, అంటే అప్పుడు చదువుకున్నటువంటి చదువులో ఆల్మోస్ట్ ఒక 10th చదివిస్తేనే గొప్ప అని అనుకునేవాళ్ళు కదా మన ఇండియాలో, అది మన ప్రిమిసెస్లో అయితే. ఆవిడ చదువుకుంది ఇక్కడ కాదు, అందుకే ఎడ్యుకేషన్ వైజ్లో కూడా అంత బెస్ట్గా అంత పర్ఫెక్ట్గా ఆవిడ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయగలిగారనమాట. సో అలాగ కంప్లీట్ చేసినటువంటి అతి తక్కువ మంది మహిళల్లో మన పద్మావతి గారు కూడా ఒకరు. అండ్ ఆవిడ పూర్తి పేరు శివరామకృష్ణ పద్మావతి అయ్యర్. ఆవిడ పద్మభూషణ్ అవార్డీ. ఒకసారి అలా ఏమంటారు, మనకి మనమే భుజం చరుచుకోవాలి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది తన గురించి ఇప్పుడు నేను చెప్తే. డెఫినెట్లీ ఇఫ్ యూ లిజన్, ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ AIHF 1962 స్థాపించింది. కొంతమంది డాక్టర్స్తో కలిసి తను స్థాపించినటువంటి ఫౌండేషన్కి గుర్తింపు రావాలి అని చాలా ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేయడం మాత్రం కాదు, తను ఆ ఫౌండేషన్ని స్థాపించడానికి గల కారణం కూడా ఏంటంటే, ఏ రకమైనటువంటి హార్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ రాకూడదు, ఆరు వచ్చిన మంచి ఎక్విప్మెంట్స్తో క్యూర్ అవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తన డెసిషన్ని తీసుకునేలాగా చేసిందనమాట. అందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి తనని పద్మభూషణ్ అవార్డ్తో సత్కరించింది. అండ్ ఆ తర్వాత 1970 చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా 3 ఇన్స్టిట్యూషన్స్కి వర్క్ చేసింది. ఒకటి మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీలో. అప్పుడే తను ఏమంటారు లండన్, స్వీడన్, ఆ ఏరియా ఆ ప్లేసెస్లో వర్క్ చేసిన ఆవిడ మన ఇండియాకి రావడం జరిగిందన్నమాట. సో ఆ కాలేజ్తో పాటుగా లోక్ నాయక్ హాస్పిటల్, అలాగే జీబీ పాన్ హాస్పిటల్, ఈ మూడింటికి షీ వాజ్ ద డైరెక్టర్ ఆర్ ప్రిన్సిపల్ వాట్ ఎవర్. సో 1978, అంటే ఆవిడ అప్పటి నుంచి అంటే 1970s నుంచి 78 వరకు కంటిన్యూస్గా అక్కడ వర్క్ చేశారు. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్గా రిటైర్ అయిపోయారు. తన చదువు అలాగే తన మెడికల్ అనాలిసిస్ ఆర్ వాట్ ఎవర్ అవన్నీ చేస్తూ, కానీ రిటైర్మెంట్ అనేది ఒక పర్టిక్యులర్ ఏజ్కి, ఆ తర్వాత ఏం చేస్తాం, తను డాక్టర్ కదా కామ్గా ఉంటుందా, కామ్గా కూర్చుంటుందా, నో వే. దాని తర్వాతే అసలైన కథ మొదలైంది. చెప్తా ఇంకొక పాట తర్వాత, స్టే ట్యూన్డ్.

మంచి పాట విన్నారు కదా, మొదటి సినిమా సోను నిగమ్ చిత్ర గారు పాడినటువంటి పాట ఆ సినిమాలో నుండి. రైట్, శక్తిశీలిలో ఉన్న మనం పద్మావతి గారి గురించి మాట్లాడుతున్నాం. ఆవిడ హైదరాబాదీ కాదు, ఆవిడ ఢిల్లీకి సంబంధించినటువంటి పర్సన్ కాదు, బట్ సన్ ఇండియన్. చదువుకుంది ఒక దగ్గర, సేవ చేసింది ఇంకొక దగ్గర, ప్రాక్టీస్ చేసింది ఒక దగ్గర, అండ్ ఫైనల్గా తన లైఫ్ లీడ్ చేసింది ఇంకొక దగ్గర. సో కార్డియాలజిస్ట్గా ఆవిడ అవినాష్ కార్డియాక్ కేర్ అని ఒకటి పెట్టి ప్రాక్టీసెస్ ఇక్కడ బోడుప్పల్లో కూడా చేశారు. అయితే తన హెల్త్ అంటే తను చనిపోయేటువంటి నాటికి షీ వాజ్ 102 ఆర్ 103 తన ఏజ్. 2020లో చనిపోవడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా తను ప్రాక్టీస్ చేసింది, ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. అంటే ప్రాక్టీస్ని మెడికల్ టర్మినాలజీ ప్రకారం కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం ఆపలేదు అని అర్థం. హోప్ పర్ఫెక్ట్గా చెప్పగలిగాను అనుకుంటాను. అయితే రిటైర్మెంట్ తర్వాత ఏమైందంటే, ఫస్ట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్, దానికి ఈవిడ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడానికి కూడా చాలా కృషి చేశారు, ఆఫ్టర్ ఫౌండేషన్ అండ్ దిస్ ఇన్స్టిట్యూట్ అనమాట ఢిల్లీలో, అది కూడా 1981లో. అక్కడ టెర్టరీ పేషెంట్ కేర్ని కూడా స్టార్ట్ చేశారు. అంటే ఎవరైనా సడన్గా హాస్పిటల్కి వస్తే అన్ని రకాల హైలీ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, మంచి మెడికల్ ట్రీట్మెంట్ జరగాలి, అనుకున్నవన్నీ ఉండాలి. అంటే ఏ ట్రీట్మెంట్కి కావాల్సిన అన్ని మెడిసిన్స్తో సహా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో తను తీసుకున్నటువంటి నిర్ణయం. అండ్ ఒక హాస్పిటల్ మాత్రమే కాదు, కొన్ని రెఫరల్ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి ఆవిడ ఇలాంటి డెసిషన్ తీసుకుని ముందుకు సాగారనమాట. అలా వైద్య సేవలను విస్తరించే దిశగా బీయింగ్ విమెన్ చాలా గ్రేట్ డెసిషన్ తీసుకుని ముందుకు సాగినట్టు.

వంటి వ్యక్తి ఆవిడ. అలా బ్రతికినటువంటి ఒక గ్రేట్ విమెన్, బ్రతుకున్నంత కాలము తను గడించినటువంటి పేరు తనకి ఎప్పుడూ ఏమంటారు, లైక్ నేను ఇది చేశాను అని చెప్పుకునే కంటే ఇంకా నేనేం చెయ్యగలను అనేటువంటి ఒక ఆలోచన ధోరణితోనే ఉండేదట ఆవిడ. అది వినడానికి ఎంత బాగుందో కదా. రైట్, లెట్ అస్ టాక్ మోర్ ఇంకొక హాస్పిటల్ గురించి అండ్ అలాగే ఈ పాట తర్వాత.

0: ముప్పై సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఒక 12 గంటలు మీరు వర్క్ చేయగలరంటే అఫ్కోర్స్ ఎస్ అని అన్నటువంటి వ్యక్తి పద్మావతి అయ్యంగారు. అంతేకాదు, తనకి అవార్డ్స్ రావడం కంటే రివార్డ్స్ రావడం కంటే ఒక వ్యక్తిని బ్రతికించిన అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఏమంటారు హ్యాపీనెస్ని ఇచ్చేదంట, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేదంట తనకి. సో ఇమాజిన్ చేయండి, ఒక 95 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా 9 అవర్స్ వర్క్ చేసింది, అది కూడా జస్ట్ టు సర్వ్ పీపుల్, మంచి వైద్యం అందించడానికి ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. హౌ గ్రేట్ కదా. అందుకే తనని లేడీ సింగం అనడంలో ఏ మాత్రం తగ్గకూడదు అనిపిస్తుంది. ఫస్ట్ కరోనరీ కేర్ ఏర్పాటు చేయడంలో కూడా ఆవిడ ఆలోచన ఎప్పుడూ ముందే ఉంది. అంతేకాదు, ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ స్థాపించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మొదటి మహిళ కూడా. అంటే వాటికి ఉండేటువంటి అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఎటువంటి కేర్ అండ్ ఈ ఫౌండేషన్ కోసం కావాల్సినవి ఏంటి అనే ప్రతీదీ కూడా దగ్గరుండి మరీ పట్టించుకుని ఏమంటారు ఆ డెసిషన్ తీసుకున్నటువంటి విమెన్ అనమాట. అయితే ఎప్పుడు 1962 ఆ టైంలో ఆవిడికి పద్మభూషణ్ అవార్డు వస్తే, ఆ తర్వాత 1992 పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి మరీ సత్కరించింది భారత ప్రభుత్వం. ఇది అందరికీ చాలా చాలా గ్రేట్ అండ్ ఏమంటారు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి మూమెంట్గా ఉండిందన్నమాట. అంతేకాదు, ఆవిడ చేసినటువంటి సేవలు, అలాగే ఆవిడ సంపాదించుకున్నటువంటి పేరు, ఆ కైండ్నెస్ అండ్ ఎదుటి వ్యక్తి కోసం ఏదైనా చేయాలి అనేటువంటి, అఫ్కోర్స్ డాక్టర్స్ అందరికీ ఆ ఆలోచన ఉంటుంది, కానీ ఇంకాస్త ముందు చూపు, వండర్ విమెన్ అని అనొచ్చు. ఎప్పుడు ఇట్ వాజ్ ఇన్ 1950s and 60s, ఆ టైంలోనే ఒక ఫౌండేషన్ స్థాపించాలని, కార్డియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి బెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉండాలని, ఎక్కడ చేసినా సరే ట్రీట్మెంట్ అది పర్ఫెక్ట్ అండ్ ఎన్నో గుండెల్ని రక్షించినటువంటి గుండెతనది. ఎందుకంటే ఇంకేం చెప్తాం, దట్స్ అ గ్రేట్ థింగ్ కదా. సో శివరామకృష్ణన్ పద్మావతి అయ్యంగార్, షీ లివ్స్ ఫర్ ఎవర్ అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆవిడ చేసినటువంటి సేవలు అంత గొప్పవి, తన నిర్ణయం అంత గొప్పది, ఆ ప్రౌడ్ ఫీల్ని తీసుకొచ్చి పెట్టడం, బీయింగ్ అన్ ఇండియన్స్ మనకి మాట్లాడుకోవడం కూడా మన ఏమంటారు వీ ఫీల్ సో ప్రౌడ్ టు అనౌన్స్ ఆల్ దోస్ వర్డ్స్ అని ఎక్కువ. రైట్, ఇంకా మాట్లాడుకుందాం ఇంకొక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఇదండి ఇవాల్టి శక్తిశీలి. మీకు బాగా నచ్చింది అనుకుంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन छाया गीत बस कुछ ही पलों के बाद।
1: आकाशवाणी वरंगल केंद्रम ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి అలా వైకుంఠపురంలో. ఈ చిత్రం కోసం ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి మంగ్లి ఆలపించిన గీతం. గీతరచన కాసర్ల శ్యామ్.
2: కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

అభినేత్రి ఈ చిత్రం కోసం సాజిద్ వాజిద్ సంగీత సారథ్యంలో గీతామాధురి ఆలపించిన గీతం. గీతరచన రామజోగేశాస్త్రి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హుషారు ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతం. గీతరచన కిట్టు విస్సాప్రగడ, సంగీతం రాధన్.

అదూర్స్ ఈ చిత్రం కోసం హరిహరన్ రీట ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, స్వరపరిచిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: సోగ్గాడే చిన్నినాయన. ఈ చిత్రం కోసం ధనుంజయ్, మోహన ఆలపించిన భాస్కర భట్ల గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.
1: అది లెక్క
2: మైక్ టెస్టింగ్, 1 2 3
1: చుక్ చుక్ చుక్ చుక్.
2: వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్.
1: డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ.
2: ఏ పాడండి.
1: డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ.
2: Yes, go.

0: ఓయ్ వస్తావా?
1: అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకే ఏం చేస్తావేంటి?
2: ఇంకేముంది? డెక్కడెక్కడం డెక్కడెక్కడం డెక్కడెక్కడం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: భీమ్ సిసిరోలియో సంగీత సారథ్యంలో చక్రి ఆలపించిన భాస్కర్ భట్ల గీతం. చిత్రం మాస్ జాతరా.

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఈ చిత్రం కోసం చిత్ర, ఐశ్వర్య, గోపీసుందర్ ఆలపించిన గీతం. గీతరచన, సాహితీ, సంగీతం గోపీసుందర్.

0: జనక జనక సరికొత్త కళ.
1: మీరు వింటున్న ఈ పాట తెలుసు కదా, ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఓరి దేవుడా ఈ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచంద్ర ఆలపించిన కాసల్ల శ్యామ్ గీతం, సంగీతం లియోన్ జేమ్స్.

ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, దేశభక్తి గీతం. ఈనాటి దేశభక్తి గీతాన్ని వినబోయే ముందు వినండి

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు వినండి దేశభక్తి గీతం.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ముందుగా వినండి ఆంగ్లంలో వార్తలు.

0: తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. గత 10 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో తనను ఈ పరిస్థితి తీవ్రంగా బాధించిందని, ఇది తన గౌరవానికి సంబంధించిన విషయం కాదని ఆయన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని, దానిని దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయకుండా నిరోధించాలనే లక్ష్యంతో ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూసేందుకు తన రాజీనామాను సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వం, విశ్వాసం, నిరంతర మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నీట్ యూజీ పరీక్ష 2026లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం దర్యాప్తును సిబిఐకి అప్పగించి పరీక్షను రద్దు చేసిందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుండి పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నేపథ్యంలో తమ పార్టీ ప్రధాన సిద్ధాంతం దేశమే ప్రధానమని, పార్టీ తర్వాత అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. పదవులు తాత్కాలికమని, ప్రజల నమ్మకమే తమకు ముఖ్యమని అన్నారు. విద్యార్థి కార్యకలాపాల నుండి కేంద్ర మంత్రిగా దశాబ్దాలుగా ధర్మేంద్ర ప్రధాన్ అందించిన సుదీర్ఘ సేవలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం, తగిన బాధ్యతలను సరైన సమయంలో స్వీకరించడమే అని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్, మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం కూడా ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. ఎల్నినో ప్రభావంతో రాబోయే నీటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి పైప్లైన్ మరమ్మతులు వేగంగా జరిగేలా చూడాలని, 16వ ఆర్థిక సంఘ నిధులతో త్రాగునీరు, వర్షపు నీటి నిల్వలను పెంచుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో వారానికి ఒకసారి పర్యటించాలని అన్నారు. ఏర్పాట్లలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, స్థానిక ప్రతినిధులతో వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరపాలని మంత్రి తెలియజేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో చట్టాన్ని తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులైన వారికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 15 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించబడుతుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో జరిగే అవకతవకలను నివారించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను, కఠిన చర్యలను చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సిరిసిల్ల పట్టణంలో డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే తమ లక్ష్యమని ఆయన తెలియజేశారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను సీజ్ చేశామని తెలియజేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. నాణ్యమైన విద్యకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే విద్యా సంవత్సరానికి పనులు పూర్తయ్యేలా అదనపు కార్మికులను నియమించాలని ఆమె అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా చింతలపేటలో హత్యకు గురైన కర్రె సునీత కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం అందించాలని, ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1: కావాలని ఈ రకమైనటువంటి హత్య చేయడం అమానుషం. సభ్య సమాజం కానీ మేధావులు కానీ అందరూ కూడా ఖండించాలి. మరి దోషులు ఏదైతే ఉన్నదో వాళ్ళను కఠినంగా జీవిత ఖైదు పడే విధంగా ఒక ప్రత్యేక ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి, మన ఎస్పీ గారికి డైరెక్ట్ ఇస్తా ఉన్నా. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో అందరు సమానమే. మరి అటువంటి దానిలో ఈ రకంగా హత్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HYD ని ఫాలో అవ్వండి. AIR News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్

టైప్ చేయండి. మహిళలు బాలికల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టనున్న పోలీస్ అక్కా కార్యక్రమంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈరోజు అవగాహన సదస్సు కల్పించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నియమితులైన మహిళా కానిస్టేబుళ్లు విద్యా సంస్థలను క్రమం తప్పకుండా సందర్శించి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. పోక్సో చట్టం, మాదక ద్రవ్యాలు, ర్యాగింగ్, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, షీటీంతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్లాట్ల అమ్మకాలు 40% పెరిగాయని, మూసీనది సుందరీకరణ, మెట్రో విస్తరణ వంటి కీలక సదుపాయాలను ప్రస్తావిస్తూ పట్టణాభివృద్ధికి పేదలకు ఇందిరమ్మ గృహాలను అందించారు.

ആകാശവാണി വരങ്കൽ കേന്ദ്രം. ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ప్రసార విశేషాలు. ఇందులో భాగంగా ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో కేవీ కరుణాకర్ గారి జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నినో వాతావరణ పరిస్థితులలో పత్తి పంట సాగు

లో రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఏ సదానందం గారు. అనంతరం గొర్రెల పెంపకంలో అనుభవాలు దుగ్గొండి మండలం కేశవపూర్ గ్రామ రైతు కనకయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఏ సదానందం గారు. 7:45 చిత్రసీమ, 8:15 పార్లమెంటులో ఈ వారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 8:30 చిత్రసీమ కార్యక్రమం ప్రసారం అవుతుంది, 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కెవి నారాయణ స్వామి గారి గాత్రం వింటారు, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఇక రేపు ఉదయం 5:55 వందే మాత్రం, 6 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎనిమిది 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 8:30 హలో మనోరంజని ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు, 9:30 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం ప్రసారమవుతుంది, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, అనంతరం 11:30 తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో పి. రాజకుమార్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

0: క్షమించాలి. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
7: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
9: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
10: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
9: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
11: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇంతవరకు మీరు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో పి రాజ్కుమార్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. ఈ కార్యక్రమం వినబోయే ముందు వినండి వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి జానపద గీతం.
3: దచ్చన్న దారిలో ఎర్ర

పాదవాడనురా, శనిగ బిట్టలకు ముగుదాడేసిన ఏక వీరుడనురా, బహుకంతిరి వాడనురా, ఏ మంచి రోజు చూసుకున్న కోసి కొంగడేసుకున్నా, ఆహా మంచి రోజు చూసుకున్న కోసి కొంగడేసుకున్నా, అమ్మలింతగాసుకున్న శంభు నిండ పోసుకున్నా, ఆ అమ్మలింతగాసుకున్న శంభు నిండ పోసుకున్నా.

0: వాడి తెస్తానని ఎల్తిని ఇందనక ఎవడబ్బకునే దొరక. హే మాట పెట్టి చూసుకున్నా, సూటి పెట్టి కాసుకున్నా. హే మాట పెట్టి కాసుకున్నా, సూటి పెట్టి చూసుకున్నా. ఓ అమ్మలింత కాసుకున్న సెమ్ము నిండా పోసుకున్నా. ఓ అమ్మలింత కాసుకున్న సెమ్ము నిండా పోసుకున్నా.
1: అమ్మలింత కాసుకున్న సెమ్ము నిండా పోసుకున్నా.
0: రాజు వాడు

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జానపద సంగీత కార్యక్రమంలో తర్వాత వినండి.
2: గుంపు గుంపు సి

సిద్దిపేట అంగట్ల చీరెళ్ళయట, సిరిసిల్ల అంగట్ల రైకెళ్ళయట, చీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి పిల్లో నా సిని రంగమ్మా. సిద్దిపేట అంగట్ల చీరెళ్ళయట, సిరిసిల్ల అంగట్ల రైకెళ్ళయట.

0: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో పి రాజ్కుమార్ బృందమాలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలకు వస్తోంది. ఇప్పుడు వినండి ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ భారత ప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో మొత్తం 828 ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనుంది. దీని ద్వారా మొత్తం 124 ప్రిన్సిపల్ ఖాళీలను, 704 వైస్ ప్రిన్సిపల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జులై 25వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా యూపీఎస్సీ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ పోస్టుకు అభ్యర్థుల వయసు 50 ఏళ్లకు, వైస్ ప్రిన్సిపల్ పోస్టుకు అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హతలు, వేతనం, ఎంపిక విధానం, పరీక్షా విధానం తదితర పూర్తి వివరాలతో కూడిన సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ upsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ ఆగస్టు 14, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ

0: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నవరత్న కంపెనీ ముంబైలోని ట్రాంబే యూనిట్ ఆసుపత్రి కోసం హానరీ డాక్టర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 31 హానరీ డాక్టర్స్ ఖాళీలను, 15 ప్యానెల్ డాక్టర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 46 ఖాళీలు. ఈ ఖాళీలను ఫిజీషియన్, ఆర్థోపెడిక్ సర్జన్, డెంటిస్ట్, రేడియాలజీ, ఈఎన్టీ సర్జన్, పీడియాట్రిషియన్, జనరల్ సర్జన్, కార్డియాలజిస్ట్, యూరాలజీ, సైకియాట్రిస్ట్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లో MD లేదా MS లేదా DSB లేదా DM లేదా MCH లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్ లో పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rcfltd.com అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ 179 గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ ఏ విభాగంలో 19 రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలను, గ్రూప్ బి విభాగంలో 37 అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలను, అలాగే 123 గ్రూప్ సి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను యునానీ, ప్యాథాలజీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, స్టాఫ్ నర్స్, MLT, మల్టీటాస్కింగ్ స్టాఫ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ccrum.ayush.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన 114 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ప్రకారం డిప్యూటీ జనరల్ మేనేజర్ 14 ఖాళీలను, అసిస్టెంట్ ఇంజనీర్ 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు వంటి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ngel.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఇంతవరకు మీరు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45, 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాతి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళనను విరమించుకుంది. నీట్ పేపర్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హరారేలో జరుగుతున్న 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, ప్రశ్నాపత్రాల లీకేజీ నివారించే చర్యలు వంటి సీజేపీ డిమాండ్లపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. అనంతరం న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదన్న సీజేపీ డిమాండ్లకు ప్రభుత్వం సమావేశంలో అంగీకరించారు.

0: సిద్ధం తెలిపారు.
1: सबसे पहली बात तो ये है कि कोई भी एक्शन एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा. इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा. इस बात को हम लोगों ने माना है.
0: సీజేపీ అధికార ప్రతినిధి సౌరోదాస్ మాట్లాడుతూ అంగీకరించిన కాల వ్యవధిలోగా తమ డిమాండ్లను అమలు చేస్తారనే ఆశను వ్యక్తం చేస్తూ సద్భావంతో ఆందోళన విరమించుకున్నట్లు ప్రకటించారు.
2: On that note, the Congress Janata Party declares that we withdraw the agitation in good faith and understanding that the agreed upon terms will be executed within the agreed upon timelines.
3: तमाम मांगे जो हमारी थी वो मान ली गई है तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर्स से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं.
0: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. సామాజిక మాధ్యమం కృషిలో ప్రధాన్ మాట్లాడుతూ గత 10 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని అన్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోకుండా నిరోధించడానికి, ఏ విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు తాను ప్రధానమంత్రికి రాజీనామా సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కేంద్ర మంత్రిమండలి నుండి తొలగించాలని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు. నిరసన సమయంలో విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జవాబుదారీ చేయాలని కూడా ఆ కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ సంబంధిత అవకతవకల కేసులను విచారించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు 4 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. ఛార్జిషీట్లు దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణను పూర్తి చేయాలని వాటిని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వివేక్ రుసియా లోక్ పరీక్ష అధినియం 2024 భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల కింద భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్లోని జిల్లా అదనపు సెషన్ కోర్టులను ప్రత్యేక కోర్టులుగా ఏర్పాటు చేశారు. సభలో గడిపే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన నామినేట్ అయిన సభ్యుల కోసం 2 రోజుల పాటు జరిగే ఓరియంటేషన్ కమ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
4: I always say in the house, debates, discussions and even disturbances, it must be always lead to a final decision. Without decision, no country can move forward. Without decision, no government can function. So decision is required. If you delay also, the right decision also becomes sometimes wrong decision. Or that becomes no decision. This is where we need to have knowledge of the rules and procedures of the house towards contributing effectively through debates.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews _HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో 1.15 లక్షల మంది పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శివసాగర్, చెరాయిదేవ్, జోర్హట్ జిల్లాల్లో వరద ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. తాజా నివేదిక ప్రకారం వరదల కారణంగా మరో 14 మరణాలు నమోదు కాగా తాజా మరణాలతో మృతుల సంఖ్య 61 పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో టెలిఫోన్లో మాట్లాడి రాష్ట్రంలోని వరద పరిస్థితిని సమీక్షించారు. కొనసాగుతున్న సహాయక, పునరావాస, పునర్నిర్మాణ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయం అందిస్తానని మోడీ హామీ ఇచ్చారని శర్మ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి, మద్దతుకు అస్సాం ప్రజలు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నారని బిశ్వశర్మ పేర్కొన్నారు. ఈరోజు గుజరాత్లో అతి భారీ నుంచి తీవ్రమైన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ తీర ప్రాంత, కర్ణాటక, గంగానది తీర ప్రాంత, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక, ఉత్తరాఖండ్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టిన 11 సహాయక చర్యల ద్వారా డామన్, దాద్రా, నగర్ హవేలీ, దక్షిణ గుజరాత్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుపోయిన 170 మందిని రక్షించినట్లు భారత కోస్ట్ గార్డ్ తెలిపింది.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. హరారేలో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల సిరీస్లోని 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబే జట్టు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. 220 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబే జట్టు కడపటి వార్తలు అందే సమయానికి 5 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులతో ఆడుతోంది. గ్లాస్గోలో నిన్న రాత్రి జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో పారా అథ్లెట్ జండు కుమార్ కాంస్య పథకం సాధించడంతో భారత్ పథకాల పట్టికను తెరిచింది. ఈ ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ పారా అథ్లెట్ను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సమావేశించనున్నారు. ప్రతి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువకులు ప్రధానమంత్రితో సంభాషిస్తారు. పురాతన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది. భారత సాంస్కృతిక వారసత్వానికి ఇది ఒక కీలక ఘట్టమని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభివర్ణించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్కు చోటు లభించడం తరతరాలుగా ప్రపంచానికి ప్రేరణ కలిగించే భావాలకు పుట్టినలుగా భారతదేశం పోషిస్తున్న శాశ్వత పాత్రను పునరుద్ఘాటిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో షెకావత్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అభివర్ణించారు. సారనాథ్కు బుద్ధ భగవానుడితో సన్నిహిత సంబంధం ఉందని, ఆయన జ్ఞానం కరుణ సామరస్యం అనే శాశ్వత సందేశం ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు మాజీ లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ జయంతి సందర్భంగా ఆయనకి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులు, ఇతర ప్రముఖులు సోమనాథ్ చటర్జీకి పుష్పాంజలి ఘటించారు. 2024 జూన్ 4వ తేదీన 14వ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సోమనాథ్ చటర్జీ 2009 మే 31వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు. 1999 కార్గిల్ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన వీర సైనికులకు నివాళులర్పిస్తూ లడఖ్లోని లామ్చన్ వ్యూ పాయింట్ వద్ద యుద్ధ సంస్మరణ కార్యక్రమంతో 27వ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా 2 రోజుల స్మారక కార్యక్రమాలు నేడు ద్రాసులో ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్పై దేశం సాధించిన విజయాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ దివస్గా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. నీట్ పేపర్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హరారేలో జరుగుతున్న 2వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నినో వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంట సాగులో రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఎస్ ఓంప్రకాష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఏ సదానందం గారు. అనంతరం గొర్రెల పెంపకంలో అనుభవాలు దుగ్గొండి మండలం కేశవాపూర్ గ్రామ రైతు కనకయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఏ సదానందం గారు.
1: సర్వోత్తమ రైతు ప్రస్

0: పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదేలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 5551.
2: ఇది ఎవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: నిజంగా?
1: 16 అనాల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 5551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు, కిసాన్ కాల్ సెంటర్.
4: ఇప్పుడు వినండి, ప్రస్తుత ఎల్నినో వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంట సాగులో రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఎస్ ఓంప్రకాష్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త ఏ సదానందం గారు.
5: ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఎల్నినో పత్తి పంటలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలపై మన ఆర్ఏఆర్ఎస్ వరంగల్ కీటక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి ఓంప్రకాష్ గారు.
6: నమస్కారం.
5: ఓంప్రకాష్ గారు, ప్రస్తుత పరిస్థితులలో ఈ ఎల్నినో పత్తి పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల మీద మీదైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి
6: ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కనుక తీసుకున్నట్లయితే మన ఈ వాతావరణ ఆధారిత సూచనల ప్రకారము ప్రస్తుతం అంతా కూడా ఎల్నినో ప్రభావం అనేది మన యొక్క వ్యవసాయంలో ఉంటుందని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎల్నినో అనగా ఈ యొక్క తక్కువ వర్షపాతం అనేది నమోదు కావడం వలన కొద్దిగా మనం పండించే పంటల్లో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారి యొక్క పంటలను ముఖ్యంగా సెలెక్ట్ చేసుకొని వాటిని వేసుకొని తర్వాత దశలో వివిధ రకాల జాగ్రత్త చర్యలు కనుక వహించినట్లయితే ఈ యొక్క ఎల్నినో లేదా ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఉండే పంటల నుండి పంటలను కాపాడమే కాకుండా వాటి నుండి మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కనుక తీసుకున్నట్లయితే గత కొద్ది కాలంగా ఎండాకాలంగా ఉన్నా కూడా ఈ యొక్క ప్రస్తుతం గత వారం నుంచి మనకు ఈ యొక్క వాతావరణంలో మార్పులు రావడం వల్ల వర్షాలు కురియడం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కొందరు వివిధ రకాల పంటలను వేసుకుంటున్నారు. అంతేకాకుండా కొద్దిమంది రైతులు ఇదివరకే పంటలు కూడా వేయడం జరిగింది. అయితే రైతు సోదరులందరూ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు అందుబాటులో ఉన్న నీటి వసతి ఆధారంగా మాత్రమే ఈ యొక్క పంటల ఎంపిక అనేది చేసుకోవాలి. పంటల ఎంపిక అనేది సరిగా చేసుకున్నట్లయితే వారికి తర్వాత దశలో ఉపయోగకరంగా ఉండి ఈ యొక్క ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క వ్యవసాయ ఆధారిత సూచనలను క్రమం తప్పకుండా పాటించి తర్వాత దశల్లో పంట యొక్క వివిధ దశల్లో వివిధ రకాల సస్యరక్షణ చర్యలు, అంతేకాకుండా యాజమాన్య పద్ధతులు కనుక సరైనటువంటి సమయంలో కనుక చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే, పత్తి పంట విషయానికి వచ్చినట్లయితే మన రాష్ట్రంలో అనగా తెలంగాణ రాష్ట్రంలో వరి పంట తర్వాత పత్తి పంట అనేది ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నాం. అయితే ఈ యొక్క పత్తి పంటను చాలామంది రైతులు జూన్ మాసంలోనే విత్తడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితులు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క వేసిన యొక్క పత్తి విత్తనాలకు మొలకెత్తడము, అంతేకాకుండా ప్రస్తుతం అంతా పత్తి కూడా మనకు 4 నుంచి 6 ఆకుల దశలో ఉంది. అయితే ఈ దశలో వివిధ రకాల చీడపీడలు అనేటివి పత్తి పంటను ఆశించి నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఏంటంటే ఎల్నినో వంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క బెట్ట వాతావరణ పరిస్థితులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఇటువంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు మనము కొన్ని రకాల జాగ్రత్త చర్యలు అనేటివి చేపడితేనే ఈ యొక్క దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో భాగంగా పత్తిలో ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ పంట తొలిదశలో అంటే బెట్ట పరిస్థితులు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని రకాల రసం పీల్చే పురుగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను సకాలంలో వాటి వల్ల కలిగే నష్టాన్ని గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కావున రైతు సోదరులందరూ ఇప్పుడు వేసిన పత్తిలో తగినటువంటి యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పట్టి అగ్ర

0: పొందవచ్చు.
1: పత్తి పంటను తొలి దశలో ఆశించే చీడపీడల గురించి మీదైన సమాచారం చెప్పండి. మరి
0: రైతు సోదరులందరూ ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి అంత పత్తి కూడా మనకు బీటీ పత్తిని సాగు చేస్తున్నాం. అయితే ఈ బీటీ పత్తిని సాగు చేస్తున్నప్పుడు రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ బీటీ పత్తిలో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి పంట యొక్క తొలి దశ నుంచి మనకు పంట చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులు తొలి దశలోంచే పంటను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినట్లయితే, పత్తిలో ప్రధానంగా తామర పురుగులు, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి ఇవి ప్రధానంగా పత్తి పంటను ఆశించి రసాన్ని పీల్చి మనకు అధికంగా దిగుబడులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందులో భాగంగా రైతు సోదరులందరూ తొలి దశ నుంచే, అనగా పత్తి మొలకెత్తినప్పటి నుంచే పత్తి పంటను గమనించుకుంటూ ఉన్నట్లయితే వాటి వల్ల కలిగే నష్టాన్ని గుర్తించి యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: తామర పురుగుల వలన కలిగే నష్టాన్ని వివరించండి. మరి
0: ఈ రసం పీల్చే పురుగుల్లో మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కనుక తీసుకున్నట్లయితే, ఎప్పుడైతే బెట్ట వాతావరణ పరిస్థితులు వస్తాయో అప్పుడు ఈ తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ యొక్క బెట్ట వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు పంట తొలి దశలో, అనగా 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కూడా మనకు ఈ యొక్క తామర పురుగులు ఆశించి పంటకు నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క దశలో, అనగా ఈ 2 నుంచి 4 ఆకుల దశలో ఈ తామర పురుగులు ఆశించినట్లయితే ఈ పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల కింది భాగంలో ఉండి గోకి రసాన్ని పీల్చడం వలన ఆకులనేటివి డొప్పలాగా మారిపోయి చివరికి ఈ యొక్క మొక్క అనేది ఎదగకపోవడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా పంట ఎదిగిన తర్వాత కూడా ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగుల ఉధృతి అనేది వాతావరణ పరిస్థితులను బట్టి పెరుగుతూ ఉంటుంది. కావున ఈ పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల నుంచి గోకి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల వెనుక వైపు కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క వెండి చారల వలె మెరవడం మనం గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే రైతు సోదరులందరూ తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ యొక్క సస్యరక్షణ చర్యల్లో భాగంగా రైతు సోదరులందరూ ఈ యొక్క తామర పురుగుల నివారణ కోసము ఈ యొక్క నీలిరంగు జిగురు అడ్డలను 1 ఎకరానికి 20 చొప్పున మన పత్తి చేనులో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క పురుగుల యొక్క నియంత్రణకు, ముఖ్యంగా ఈ తామర పురుగులు రసం పీల్చే పురుగులు కావున వీటి యొక్క నియంత్రణకు పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్ నీటికి, లేదా స్పైనిటోరం అనే మందును 0.9 మిల్లీలీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ తామర పురుగుల విషయానికి వచ్చినట్లయితే రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకు పత్తిలో తలమాడు తెగులు, వైరస్ తెగులు కూడా ఒక ప్రధానమైన సమస్య. ఈ తలమాడు వైరస్ తెగులు కూడా మనకు ఈ తామర పురుగుల వల్లనే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కావున మనము తలమాడు తెగుల నుంచి కూడా పంటను కాపాడుకోవాలనుకుంటే ఈ యొక్క తామర పురుగులను సంఖ్యను ఎక్కువగా ఉండకుండా తొలి దశలోనే, అనగా ఈ పురుగు కనిపించిన వెంటనే ఈ యొక్క సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే పత్తిలో ఈ తామర పురుగుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడమే కాకుండా అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: పచ్చదోమ వలన కలిగే గాయ లక్షణాలు మరియు యాజమాన్యం గురించి వివరించండి. మరి
0: పత్తి పంటలో రసం పీల్చే పురుగుల్లో ఇంకొక ప్రధానమైన సమస్య పచ్చదోమ. ఈ పచ్చదోమనే మనము దీప పురుగు అని కూడా అంటాము. అయితే ఈ పచ్చదోమ మనం ప్రస్తుతం సాగు చేస్తున్న బీటీ పత్తిని ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ముఖ్యంగా మబ్బుతో కూడిన వాతావరణం కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ పచ్చదోమ ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, దీని యొక్క లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే, దీని యొక్క పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన తొలి దశలో ఆకుల కొనలు ఎరుపు రంగులోకి మారి తర్వాత ఆకులన్నీ కూడా డొప్పల్లాగా మారిపోవడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ పురుగు విషయానికి వచ్చినట్లయితే, ఇది పంట మొలకెత్తిన 2 ఆకుల దశ నుంచి మనకు కాయలు అభివృద్ధి చెందే దశకు కూడా ఈ యొక్క పురుగు అనేది పంట చేలో ఉంటుంది. ఇది ఉండి మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి దాని యొక్క అనుకూల వాతావరణం రాగానే ఈ యొక్క పత్తి చేనులో అధికంగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. ఈ పచ్చదోమ విషయానికి వచ్చినప్పుడు ఈ పచ్చ తిల్ల మరియు పెద్ద పురుగు రెండు కూడా ఆకుపచ్చ వర్ణంలో ఉండి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల నష్టం అనేది వాటిల్లుతుంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చదోమను సకాలంలో గుర్తించి ఈ యొక్క యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమ నివారణకు రైతు సోదరులందరూ ఈ జిగు

0: అట్టలు. మనకు మార్కెట్లో లభించే పసుపు రంగు జిగురు అట్టలను ఒక ఎకరానికి 20 చొప్పున మన పత్తి చేనులో పెట్టుకున్నట్లయితే ఈ యొక్క రసాయనిక మందుల మీదనే ఆధారపడకుండా ఈ జిగురు అట్టల వల్ల కూడా కొంతవరకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనము సస్యరక్షణ చర్యల్లో భాగంగా వివిధ రకాల రసాయనిక మందులు మనకు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఉపయోగించి కూడా మనము ఈ యొక్క పచ్చదోమను మనము నివారించుకోవచ్చు. అందులో భాగంగా ఈ యొక్క పచ్చదోమ నివారణకు తొలిదశలో అయితే ఈ యొక్క అసిఫేట్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా డైనోటెఫ్రాన్ అనే మందును 0.3 గ్రాములు లీటర్ నీటికి, లేదా థయోమితాక్సమ్ అనే మందును 0.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చదోమ ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పచ్చదోమ ఉధృతిని సకాలంలో గుర్తించి యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే ఈ యొక్క దీనివల్ల కలిగే నష్టం అనగా దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గుతాయి, కావున వీటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: తొలి దశలో వచ్చేటువంటి పేనుబంక నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయో చెప్పండి. మరి
0: పత్తిలో ఈ యొక్క రసం పీల్చే పురుగుల్లో పేనుబంక కూడా ప్రధానమైన సమస్య. ఈ పేనుబంక విషయానికి వచ్చినట్లయితే ఈ మిగిలిన రసం పీల్చే పురుగుల కన్నా కూడా ఈ పేనుబంక ఉధృతి అనేది పంట తొలి దశలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క జూన్ జూలై మాసంలో ఈ యొక్క పేనుబంక ఉధృతి అనేది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పేనుబంక విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా గుంపులు గుంపులుగా ఉండి ఈ యొక్క లేత కాండము అంతేకాకుండా ఆకులను గుంపులు గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన మొక్క అనేది ఎదగక గిడసబారిపోయి చివరికి చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. పేనుబంక ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే రైతు సోదరులందరూ సకాలంలో గుర్తించి ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ యొక్క సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఈ యొక్క పేనుబంక నివారణ కోసము తొలి దశలో అయితే ఈ యొక్క డైనోటెఫ్రాన్ అనే మందును 0.3 గ్రాములు లీటర్ నీటికి, లేదా థయోమితాక్సమ్ అనే మందును 0.25 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే పేనుబంక బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: రసం పీల్చే పురుగుల సమగ్ర సస్యరక్షణ గురించి తెలపండి. మరి
0: పత్తిలో ప్రధానంగా మనం సాగు చేస్తున్నటువంటి బీటి పత్తిలో ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టు పేనుబంక, తామర పురుగులు, పచ్చదోమ అనేవి పంట యొక్క తొలి దశలో ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా తర్వాత దశలో కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క పిండి పురుగు కూడా కొన్ని ప్రాంతాలలో వచ్చి ఎక్కువగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. కావున మనం సాగు చేస్తున్నటువంటి బీటి పత్తిలో ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవాలి అనుకుంటే రైతు సోదరులందరూ సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క పత్తిలో ఈ యొక్క దిగుబడులు తగ్గకుండా మనము పత్తిని ఈ రసం పీల్చే పురుగుల బారి నుంచి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో భాగంగా పంట యొక్క తొలి దశ నుంచే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అనగా పంట మొలకెత్తిన తర్వాత రైతు సోదరులందరూ వివిధ రకాల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందులో మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే రైతు సోదరులందరూ ఈ కాండం పూత పద్ధతి. ఈ కాండం పూత పద్ధతిని మనం పత్తిలో కనుక చేపట్టినట్లయితే పంట తొలి దశలో ఎక్కువగా రసాయనిక మందులను పిచికారీ చేయకుండా తక్కువ ఖర్చుతో ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాండం పూత పద్ధతిని రైతులు కనుక పాటించినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో రైతు సోదరులందరూ ఈ కాండం పూత పద్ధతిలో భాగంగా పంట 30, 45, 60 రోజులలో పత్తి పంట మొలకెత్తిన 30, 45, 60 రోజులకు ఈ కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని కనుక పాటించాలి. అనగా ఈ యొక్క పత్తి మొలకెత్తిన 30 రోజులకు ఈ యొక్క మోనోక్రోటోఫాస్ మరియు నీరు నిష్పత్తి 1:4 నిష్పత్తిలో కాండానికి లేత కాండానికి బొట్టు రూపంలో పెట్టుకోవాలి. అంతేకాకుండా 45 రోజులకు మరియు 60 రోజులకు ఈ ఇమిడాక్లోప్రిడ్ మరియు నీరు నిష్పత్తి 1:20 నిష్పత్తిలో కలుపుకొని ఆ ద్రావణాన్ని ఈ యొక్క పత్తి యొక్క లేత కాండానికి బొట్టులాగా పెట్టుకున్నట్లయితే ఈ యొక్క పంట యొక్క తొలి దశలో అనగా 60 రోజుల వరకు వచ్చే ఈ రసం పీల్చే పురుగులను సాధ్యమైనంత వరకు సమర్థవంతంగా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులందరూ కాండానికి మందు పెట్టే పద్ధతిని పాటించాలి. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే పంట తొలి దశలో మనము ఏదైనా మందు కనుక పిచికారీ చేసినట్లయితే మనం పిచికారీ చేసే మందు ద్రావణం ఎక్కువగా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ రెండింటిని అధిగమించే

0: దానికి చిన్న చిన్న పద్ధతులు, ముఖ్యంగా కాండానికి ఈ యొక్క మందు పూసే పద్ధతిని కనుక పాటించినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో పాటు రైతు సోదరులందరూ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తొందరగా ఈ యొక్క రసాయనిక ఎరువు పురుగు మందులు కాకుండా రసాయనిక క్రిమిసంహారక మందుల మీద ఆధారపడకుండా వివిధ పద్ధతులను కూడా మనము ఇందులో పాటించాలి. అందులో భాగంగా రైతు సోదరులందరూ ఈ యొక్క జిగురు అట్టలు, ముఖ్యంగా పసుపు రంగు జిగురు అట్టలు, అంతేకాకుండా ఈ యొక్క నీలిరంగు జిగురు అట్టలను కనుక మనము పెట్టుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి వల్ల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పసుపు రంగు జిగురు అట్టలు మరియు నీలిరంగు జిగురు అట్టలు ఏ విధంగా పనిచేస్తాయంటే, ఈ రసం పీల్చే పురుగులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు పోతున్నప్పుడు ఈ యొక్క పసుపు రంగుకు అంతేకాకుండా నీలిరంగుకు ఇవి ఆకర్షించబడి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ జిగురు అట్టలకు అతుక్కపోవడం వల్ల వీటి యొక్క ఉధృతి అనేది కొంతవరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా కూడా మనము ఈ పత్తిలో వచ్చే రసం పీల్చే పురుగులను వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ రసాయనిక మందుల మీదనే ఆధారపడకుండా ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క పసుపు రంగు జిగురు అట్టలను మరియు నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 20 చొప్పున కనుక మనం అమర్చుకున్నట్లయితే వీటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
1: ఓం ప్రకాష్ గారు, బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. పత్తి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో పత్తి పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గురించి చాలా బాగా చెప్పారు. మీదైనా సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు ప్రస్తుత ఎల్నినో వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంట సాగులో రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఏ సదానందం గారు. ఇప్పుడు వినండి.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో తర్వాత వినండి. గొర్రెల పెంపకంలో అనుభవాలు దుగ్గొండి మండలం కేశవాపూర్ గ్రామ రైతు కనకయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త ఏ సదానందం గారు.
5: నమస్కారం అండి కనకయ్య గారు.
6: నమస్కారం.
5: ఇప్పుడు కనకయ్య గారు, గొర్రెలను పెంచుకోవాలంటే ముందు దొడ్డిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, గొర్రెలను గాయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి మీరు రైతులకు చెప్పండి. మరి
6: గొర్రెలను గురించి చేయాలంటే దొడ్డి వేసుకోవాలి, దొడ్డికి మంచిగా శుభ్రంగా అది మంచిగా ఊడ్చుకోవాలి, సెట్ చేసుకోవాలి, పౌడర్ గిడర్ వేసుకోవాలి, ఫ్యాన్లు పెట్టుకొని మంచిగా దాన్ని శుభ్రత తీసుకొని దాన్ని ఏ జాగ్రత్తలు తీసుకున్నా, సూదులు వేసుకున్నా, మందులు వేసుకున్నా.
5: ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు ఉన్నారు? మీరు?
6: మేము 60 సంవత్సరాలు.
5: 20 సంవత్సరాలు నువ్వు గొర్రెలను కాసినావు, గొర్రెలను గాయడానికి నువ్వు ఎవరిని చూసి నేర్చుకున్నావు? మరి
6: నేను చిన్నప్పటి నుంచి గొర్రెలనే కాసిన. మనకు ఎప్పుడన్నా ఒకసారి పోతే ఎవరైనా పిలిస్తే గొర్రెలు రమ్మంటే కాళ్ళు లేవకుండా ఉన్నాయి, పోతలేను. అయితే ఇప్పుడు వాళ్ళ గొర్రె గురించి కానీ ఏది దేని గురించి కానీ దాని సూదులు కానీ మందులు కానీ అన్నీ వాడకం వాడినాము. ఏ సూదితే దేనికి పని చేసేది అనేది డాక్టర్ చెప్తూ ఉన్నారు, మేము వేసుకుంటా పోయాను, మంచిగానే జాగ్రత్తలు జరిగినాయి. ఇప్పుడు అది నీళ్ళ రోగానికి వేరే మందులు వచ్చినాయి, కాకపోతే ఇంకా సొలు రోగానికి అవి మందులు వేరే వచ్చినాయి. ఆ మందులు కూడా వాడుకుంటూ పని చేసుకుంటాం. ఇప్పటి వరకు జాగ్రత్తగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ని రోజుల కాడికి కూడా మా ఊళ్ళో ఉన్నంత జనం ఎక్కడ లేరు. ఇప్పుడు ఇప్పటికి కూడా గొర్రెలు కూడా మంచిగానే ఉన్నాయి. ఊరు వరకు 10 మందల వస్తారు. ఉన్నాయి
5: 10 మందలు. ఇప్పుడు 10 మందలలో ఎన్ని నగలు ఉంటాయి? మరి
6: 10 మందలలో దాదాపుగా ఒక మందకొకటికి 600, 700, 1,000 దానికో ఉంటాయి.
5: అయితే ఇప్పుడు ఇంకోటి కనకయ్య గారు, మీరు అప్పుడు గొర్రెలు కాసేది కదా, అప్పుడు గొర్రెలు కాసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి రోగాలు ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు అప్పుడు వేరు వేరే ఉన్నాయా? మరి
6: అప్పుడు వచ్చిన రోగాలకు మందులు లేవు ఎక్కువ. ఇప్పుడు ఈ సొలు రోగానికి మందులు ఇంకా పూర్తిగా సొలు రోగానికి సరే అయినది దొరకలే.
5: ఇంకా దొరకలే.
6: ఒక రోజు 2 రోజులు నిద్రపోయినాయి అనుకో, జ్వరం వదిలేదు దానికి. అయితే ఒక రోజు వచ్చిన రోజు కాస ముఖం నలుపు చేసుకున్న రోజులా దానికి మందు గోళీను సూది ఎత్తావా, తెల్లారు తర్వాత

0: మీద పడినట్టుగా దానికి అందుబాటులో అయినట్ట ఇది. కానీ దానికి ఒక రోజు నిద్ర పోయింది అనుకో, దానికి ఆ రోగం జ్వరం అనేది పోదు. మనం ఎంత ఓ 4-5 సూదులు వేసినా కానీ పోదు. అట్లా ఉన్నది.
1: ఇప్పుడు ఒక్కదానికి జ్వరం వచ్చింది అనుకో మనం, ఇప్పుడు ఆ వచ్చిన జ్వరం వచ్చిన గొర్రెను మళ్ళీ అదే మందల ఒకవేళ మనం కలిపి ఉంచినాం అనుకో, అన్ని గొర్రెలకు అలా జ్వరం వచ్చే అవకాశాలు ఉంటుందా, లేదంటే దాన్ని ఏమైనా దూరం తీసుకుపోయి కట్టేయాలా? ఇట్లా
0: దూరం తీరం అయితే ఇవరకైతే కట్టేయలేదు. ఇప్పటి వరకు అయితే అలానే ఉంటుంది. ఇక అది ముఖం నలుపు అవుతుంది, నల్లబడి మన నిలబడుతుంది. అప్పుడే ఓ సూది గోలి వేసినట్ట అంటే తెల్లారితేరా కాస్త మళ్ళీ మీద పడుతుంది. ఆ రోజు మనం కానక ఉన్నాం అనుకో, అది కానక ఉంటే మాత్రం అది మళ్ళీ తెల్లారి సూది వేసినా గోలి వేసినా కొన్ని రోజులు గడవాలది. అయితే కావచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అట్లా అంత చెండాల రోగం అది.
1: చెండాలం ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నీళ్ళు దొరకనప్పుడు ఏం చేస్తారంటే, ఈ గొర్రెలను తీసుకొని పోయి మన గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే వాగులలో నీళ్ళు తాగిస్తారు. వాగులలో నీళ్ళు తాగించినప్పుడు ఈ గొర్రెలకు నీలి టంగు రోగం అని వస్తుంది, అంటే నీలి నాలిక రోగం అని వస్తుంది ఒకటి.
0: ఈ నీళ్ళ రోగం అనేది మన సంక్రాంతి ముందు అవతల ఇవతల ఈ రోజులలో వస్తుంది అది. ఇప్పుడు వచ్చేది ఏంటంటే బురద నీళ్లు, బుట్ట నీళ్లు, అదో నీళ్ళు తాగుతాయి. ఇప్పుడు తాగినా కానీ అది దానికి పేగుల పంట ఎఫెక్ట్ అయ్యి ఉండే వరకు కానీ మన
1: నట్టలు
0: నట్టలు పడతాయి. అయితే దానికి మందులు పెడతారు, మంచి బలమైన మందులు పెడతారు. ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ ఇచ్చినవి కాకుండా వీళ్ళు కూడా ఇంకా దరఖాలే తెచ్చుకొని పెట్టుకుంటారు.
1: ఇప్పుడు ఇంకోటి కనకయ్య గారు ప్రధానంగా ఈ గొర్రెల దొడ్డి శుభ్రం చేసుకోవాలంటారు. శుభ్రం చేసుకునే క్రమంలో ఇప్పుడు మీరు దొడ్డిని ఎన్నిసార్లు ఊడుచుకుంటారు? మరి పొద్దున సాయంత్రం ఊడుస్తారా?
0: పొద్దున సాయంత్రం ఊడుస్తాం.
1: పొద్దున సాయంత్రం ఊడుతారు.
0: పొద్దున సీగవాడి తెల్లగా ఇంటికాడ వన్నా గానీ తెల్లారితలకు లేచుకుంటాం. అంతా శుభ్రం చేసుకొని ఊడుచుకొని అవతల పార పోసుకొని గొర్రెల బయట ఇంకో వేరే దిక్కు బండ పెట్టుకుంటాం. ఇక దానికి రావు మళ్ళీ సీగవాడి, మళ్ళీ సీగవాడి వస్తేనే మళ్ళీ అందులోకి వస్తాయి.
1: అందులోకి వస్తాయి. ఇప్పుడు మీరు ఈ ఎండాకాలం టైంలో గడ్డి ఎక్కువ ఉండదు. ఈ గడ్డి ఎక్కువ ఉండనప్పుడు ఏం చేస్తారంటే, మన యాదవులు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు అంటే మాన్యం పోతాం. మాన్యం పోతాం అంటే అడవి రాజ్యం పోతారు,
0: తూర్పు దేశం పోతాం.
1: తూర్పు దేశం
0: ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ మేపుకుంటాం.
1: మేపుకుంటారు. అక్కడికి పోయినప్పుడు మీ గొర్రెలకు ఏమైనా దొంగల భయం కానీ ఇంకా వేరే ఏమైనా భయం ఉంటుందా?
0: దొంగల భయం ఇంకా భయం ఈ సంబంధంలో ఎప్పుడు లేదు. ఆ వెనకట ఉండే అని
1: మీ అప్పుడు ఉండే
0: దొంగలు ఉండే, తోడేళ్ళు ఉండే. తోడేళ్ళు లేవు ఇప్పుడు. దొంగలు కూడా ఎవడో ఒకడు తప్పుదారి వస్తే పోతూనే ఉంటుంది. ఒకటి ఉంటే ఉంటూనే ఉంటుంది. దానికి అంత సంబంధం
1: అంటే కుక్కలు కానీ లేదా పాములు ఇట్లా ఘర్షి అవకాశం ఏమైనా ఉంటుంది?
0: పాములు ఎప్పుడన్నా దబ్బున ఒక వ్యక్తి ఘర్షింది, ఇద్దరికి ఘర్షింది. ఇద్దరు కడితే ఇద్దరు చచ్చిపోయారు. మరి ఆ టైంకు మనం అది చూసినప్పుడు మనం టైంకు చూస్తే దాహన తీసుకపోయినా ఒకళ్ళను తీసుకపోయినా కానీ విధి కాలే.
1: ఇప్పుడు మన యాదవులు ప్రధానంగా గొర్రెలు మేపడానికి తీసుకుపోయినప్పుడు ఈ పుట్టకే తలబెట్టి పండుకుంటారు అన్నట్టు సమాచారం.
0: ఆరకాలంలో
1: పుట్టకు పుట్ట మీదనే తలకాయ పెట్టి పండుకుంటారు అనేది తెలుసు. అయితే అట్లా పెట్టి పండుకోవడం వల్ల ఏమన్నా పాములు గర్చే అవకాశం ఉండదు? మరి
0: మాకైతే వారికైతే ఎవరికి ముట్టుకోలేదు. ఒక ఇద్దరి మనుషులకు మాత్రం అది ఎట్లా ముట్టిందో ఎట్లనో కానీ భగవంతుందా కానీ ఆ ఇద్దరు మా ఇద్దరు మాత్రం చచ్చిపోయారు.
1: ఇప్పుడు మీరు ఈ గొర్రెలను తీసుకుపోయే క్రమంలో మేపేటప్పుడు గడ్డలే మేపేటప్పుడు వర్షాకాలంలో కానీ లేదంటే చలికాలంలో కానీ గడ్డలే మేపేటప్పుడు ఈ గొర్రెకు కనుక ఏమన్నా ఒకవేళ పురుగు పూసి ఏమైనా ముట్టింది అనుకో, పాము కానీ తేలి కానీ కరిసింది అనుకో, ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? దాన్ని పాము కరిసిందని ఎట్లా గుర్తుపడతారు మీరు?
0: పాము కరిసిందని ఎట్లా గుర్తుపడతారు అంటే అది చెవులు చల్ల పడతాయి, ముఖం నల్ల చేసుకుంటుంది, మొత్తం నిండుగా జ్వరం వచ్చినట్టుగా ఏర్పడుతుంది. ఏర్పడేటప్పుడు ఏం చేస్తామంటే దన్న ఇటాడు చూస్తే కత్తో గిట్టో దొరుకుతానో ఏం లేదు. లేకపోతే ఏం చేస్తాం, చెవు పడతాం, లగాంచి పండ్లతో కొరికి పారుతాం.
1: చెవును
0: చెవు ఈ చెవు ఈ చెవు రెండు చెవులు కొరికి పారుతాం. కొరికి పారేసి ఇక ఊంచుతాం కదా అది అడిగే. అదే పురుగు అయినట్టంత మాత్రం దెబ్బకు మళ్ళా మన తెలివికి వస్తుంది. అదే ఖచ్చితంగా అదే పురుగు అయినట్ట అంటే తెలివికి వస్తుంది.
1: కొంతమంది డాక్టర్లు ఏమంటారు అంటే అట్లా చెవులు కోయడం వల్ల మన విషయం తగ్గదు అని అంటారు. అది మరి ఎంత
0: అయితే అది పెంజరపాము అని ఉంటది. ఆ పెంజరపాము అని ఉంటే ఆ పెంజరపాము వలన ఆ గొర్రెకి ఏమవుతుంది అంటే అక్కడక్కడ మన మచ్చలు మచ్చలు మచ్చలు మచ్చలు వేసినట్టుగా బూరు ఊసిపోతుంది.
1: అప్పటికప్పుడే
0: అప్పటికప్పుడే ఊసిపోతుంది. తర్వాత కొన్ని రోజులకు ఓ నెల తర్వాత ఈ ఆడిన తర్వాత బూరు ఊసిపోతుంది మనం మనిషికి కదా మచ్చలు వేసినట్టు అట్లా ఊసిపోతుంది.
1: అంత ఇట్లా ఊసిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది.
0: చనిపోదు కానీ అట్లా అవస్థపడి అయితే కానీ వస్తే లేకపోలేదు.

0: తేలిపోతాం తేలిపోతుంది.
1: ఆ హా
0: లేకపోతే దానికి మళ్ళీ ఏదోనా ఇదో అదో మాతోటి మందులు డాక్టర్ రాసిచ్చినాయి కానీ మేము దానికి సేదుపడి చేసే మా పది మందులు కానీ పెట్టుకుంటే బాగుపడితే బాగుపడుతుంది, ఒకటి ఒకటి పోనీపోతుంది.
1: ముందుగా ఒక రైతు గొర్రెలను పెంచుకోవాలంటే ఎన్ని గొర్రె పిల్లలను తెచ్చుకొని పెంచుకుంటే బాగుంటుంది? ఏ సైజులో తెచ్చుకొని పెంచుకోవాలి ముందుకు?
0: మంచిగా సడే వాటిని తీసుకొని ఒక 50 ఉంటే మనిషికి కావాలంటాయి. ఇక అంతకు తక్కువ ఉంటే మన ఇంటి జాగ్రత్త, మన ఎల్లు బట్టను చూసుకొని 30 కొనుక్కోవచ్చు, 20 కొనుక్కోవచ్చు, 50 కొనుక్కోవచ్చు. అది మన మన బలం గురించి. కానీ మనం ఇప్పుడు అన్నీ కొనుక్కుందాం అంటే అన్నీ కొనుక్కునేటంత బలం అన్నీ కొనుక్కుంటాం కూడా ఉంటుంది. ఈ 50 నగలు అయితే అందుబాటులో కొను వాని జీతం వెళ్తుంది.
1: జీతం వెళ్తుంది. ఇప్పుడు 50 నగలు కొనుక్కోవాలంటే ఫస్ట్ ఎంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలి? మనకి ఎన్ని డబ్బులు వస్తాయి కదా, మందులు అందా ఎంత ఎంత ఖర్చు అవుతుంది? మందులు తెచ్చిన మందులు డాక్టర్ రాసినాయి, డాక్టర్ వేస్తారా లేదంటే మీరే వేస్తారా మరి?
0: కొన్ని డాక్టర్ వేస్తాం మన అది గాలి రోగం పోయి గాలైతే గాల వాపతి, లేకపోతే పెద్ద రోగం వాపతి, తల్లవైన వాపతి, ఐసుల పెట్టి పట్టుకొస్తారు, పట్టుకొచ్చి అవి వేస్తారు. వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చుకొని వేపించుకొని వాళ్ళకి ఇంత అంతా వాళ్ళకి సన్మానం చేసి వెళ్ళగొడతాం.
1: ఇలా కూడా కొంతమంది ఏం చేస్తారంటే, మన గొర్రెల కాపరులు గొర్రెలకు ఏమైనా వ్యాధులు వచ్చినప్పుడు కానీ ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు కానీ వీళ్ళే సొంతగా ట్రీట్మెంట్ అంటే వీళ్ళే ఇంజక్షన్లు కూడా వీళ్ళే ఇస్తారు, మరి అట్లా చేయడం వల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండదా మరి?
0: డబ్బున ఏదన్నా కూడా దానికి నరానికి ఇట్లా తాకితే అపవాదం వస్తుంది.
1: అవుతుంది
0: అయితే
1: మరి
0: నరానికి ఇట్లా తాకకుంటూ ఈ కండల వేసుకున్నట్టు అంటే ఏం కాదు.
1: ఏం కాదు. మీరు గొర్రెలు కాసినప్పుడు అంటే అట్లాంటి చికిత్సలు ఏమైనా చేసినారా మరి?
0: చేసినాం, చేస్తే ఓ దానికి ఇట్లా తొంటికేస్తే, తొంటికేస్తే నరానికి తాకుతుంది, నరానికి తాకితే నరం ఇడుచుకొస్తుంది దానికి. ఇక ఇడుచుకుంటూ ఇడుచుకుంటూ ఇడుచుకుంటూనే వస్తుంది అది. అయితే అట్లా దానికి కొన్ని రోజుల వరకు తేలిపోతే తేలిపోతే తేలిపోతే లేకపోతే అపవాదం అయితే.
1: ఇప్పుడు గొర్రెలు కానీ మేకలు కానీ చనిపోయినప్పుడు ఏమైంది అంటే, అంటే పాము కరిచి కానీ లేదంటే ప్రమాదం ఏమైనా జరిగి జాబులో పడినప్పుడు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన గొర్రెలను కూడా తీసుకొచ్చి ఊర్లో అమ్ముతారు కొంతమంది. అంటే ఊర్లో అమ్ముతే ఆ చనిపోయిన గొర్రెలను కూడా కోసుకొని తినేవాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లా చనిపోయిన గొర్రెలు తిన్నా వాళ్ళకి ఏమన్నా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందా మరి?
0: ఏది ఏమైతే వరకు మాకు ఏం రాలేదు.
1: ఇప్పుడు కొంతమంది డాక్టర్లు ఏమంటారు అంటే పాము కరిచిన గొర్రెను కూడా తీసుకొచ్చి అట్లా ఊర్లో తినడం వల్ల జబ్బులు వస్తాయి, వాళ్ళకు కూడా కొన్ని రోజులకు వస్తాయని అంటారు, మరి మీరు ఎందుకు అది పాటిస్తలేరు మరి?
0: అది మేమైతే పాటిస్తలేదు సార్. అది ఎందుకంటే ఇవ్వాలని వచ్చిందని ఓ 10కో 5కో అమ్ముకుదాం.
1: వరంగల్ జిల్లా రైతులకు గొర్రెల పెంపకం మీద మంచి సలహాలు సందేశాలు అందించారు. జిల్లా రైతు తప్పకుండా గొర్రెలను పెంచి మంచిగా దిగుబడి తీస్తూ డబ్బులు సంపాదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు గొర్రెల పెంపకంలో అనుభవాలు దుగ్గండి మండలం కేశవపూర్ గ్రామ రైతు కనకయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఏ సదానందం గారు. ఇప్పుడు వినండి

0: दिलो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: ఇంతవరకు మీరు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా వినండి హిట్లర్ ఏ చిత్రం కోసం కోటి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన చంద్రబోస్ గీతం.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన శ్రీహర్ష గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా.

ఇంతవరకు మీరు విన్న ఆ పాట మ్యాడ్. ఈ చిత్రం కోసం కపిల ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం భీమ్ సి సిరోలియో. కార్యక్రమంలో తర్వాత పాట ఆనందం. ఈ చిత్రం కోసం టిప్పు ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: అందాల రాక్షసి ఈ చిత్రం కోసం హరిచరణ్ ఆలపించిన గీతం, గీతరచన మౌలి, సంగీతం రాధన్.
2: చెప్పించనే

ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఓయ్, ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ ఆలపించిన వనమాల గీతం సంగీతం యువన్ శంకర్ రాజా.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
4: మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
5: గోవిందుడు అందరివాడలే ఈ చిత్రం కోసం యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో జావేద్ అలీ ఆలపించిన శ్రీమణి గీతం

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట కలుసుకోవాలని. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వేణు సుమంగళి ఆలపించిన సిరివెన్నెల గీతం.

ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్8 9 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. అనంతరం 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ముందుగా వినండి న్యూస్8 9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కెవి నారాయణ స్వామి గారి గాత్రం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి.

ఇంతవరకు మీరు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కెవి నారాయణ స్వామి గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.